ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెడ్స్పై ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ రాజరాజేశ్వరి స్తోత్రము మరియు మహాలక్ష్మి అష్టకము విన్నారు.

ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి 10కి 11 గంటలదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ 10:00 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం మునగాకు వంటల గురించి ఆహార నిపుణులు ఏ రాంబాబు ప్రసంగము, సహజ కవి గోవర్ధన్ రావు.

ఓందిడి పురుషోత్తమరావు ప్రసంగము, కైత అరుణాభట్టు వారి స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి. ఇక 8 గంటగా హిందీలో, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:30 బాసా రుచులు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కాంచనవల్లి చిన వెంకటరావు వచన రచనల నుండి ఒక ఖండిక, ప్రముఖ కవి మాదిరాజు రంగారావు కవితా పంక్తులు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇక పొద్దుగల 10 నుంచి ఆకాశవాణి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. పగటికి 3:00 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వింటారు. పుజ్జమట్టు 5:30 కథిందాం. ఈ కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి ఇది మొక్కే కథ ప్రసారమవుతుంది. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, చెప్తున్నది టి శ్రవంతి. అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి చిరస్థాయి కథ ప్రసారమవుతుంది. ఈ కథ రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. పుజ్జమట్టు 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ, ఆదిలాబాద్ కు చెందిన డి అనురాధతో జి జ్యోతి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పుజ్జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కొరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన జోలపాటలు, తెల్లమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీ బృందం పాడిన ఆడుతూ పాడుకునే పాటలు ప్రసారమవుతాయి. ఇక ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పొద్దుకి 7:00 జీవ రసాయనాలు వాటి వల్ల లాభాలు, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం సేంద్రియ ఎరువులు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగంలో బాలగంధర్వ గురించిన విశేషాలు వింటారు. ఈ పుస్తక రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక 9:45 గీతం కి బహార్ ఈ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమాన్ని సమర్పిస్తారు అశోక్ కుమార్ గుప్తా. ఇక పొద్దుకి 10:00 మన పురాణాలు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు సింగిడి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి ఉషారు మధురిమ ఈ కార్యక్రమాలలో తెలుగు సినిమా పాటల్ని కూడా వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. తిరిగి 7:00 అంబటల్ల సంగతులు కార్యక్రమంతో మీ ముందుకొస్తుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

0: చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్దికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ ముఖ్యంగా క్వార్ట్జ్ కానీ లైమ్స్టోన్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ స్టాండ్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ స్టాండ్ కూడా మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి డీకేఎంఐ సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలన చేయడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యూ ఎడిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీధికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట అభివృద్దికి అవసరమైన పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ల చుట్టూ వీళ్ల చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక, వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.

0: అమరావతిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు, సంస్కృతికి పెద్దబేట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. अथ वार्ताः. नवदेहल्यां नीति आयोगस्य शासी परिषद उपवेशनस्य अध्यक्षतां कुर्वन् प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् यदा विश्वस्य प्रमुखाः अर्थव्यवस्थाः आर्थिक समाह्वानानां सामुख्यं कुर्वन्तः सन्ति तस्मिन् काले अपि भारतस्य विकासयात्रा विश्वं अविरतं प्रेरयति. तेन ऊर्जा क्षेत्रे वैश्विक उत्कृष्ट पद्धतीनां स्वीकरणाय आत्मनिर्भरतां प्रति देशस्य संकल्पं दृढयितुं बलं प्रदत्तम्. प्रधानमन्त्रिणा राज्यानि एकं मण्डलं एकः उत्पादः ओडीओपी तथा रक्षा निर्माण क्षेत्रे निर्यातोन्मुख नीतीनां विकासाय प्रेरितानि. अस्य वर्षस्य मुख्य विषयो विकसित भारत एट दि रेट विंशति सप्तचत्वारिंशत् कृते समावेशी मानव विकासः आसीत्। नीति आयोगस्य उपाध्यक्षेण अशोक लाहरी महोदयेन सबलं प्रोदीरितं यत् सुशिक्षिता कौशलयुक्ता च जनसंख्या एव देशस्य सफलतायाः मार्गो वर्तते। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य उत्तराखण्डस्य द्विदिवसीय आधिकारिक प्रवासे भविष्यति। अस्मिन् प्रवासे राष्ट्रपतिः देहरादून स्थिते भारतीय सैन्य अकादमी इत्यस्य 85th नियमित पाठ्यक्रमस्य निरीक्षणं विधास्यति। भारतस्य खरीफ वपनर्तौ प्रविष्टे सति तैल बीज कृषेः अनुसंधान आधारित ज्ञानं कृषकाणां चलदूरभाषे प्रदातुं ऑयल सीड्स किसान मित्र नामनी व्हाट्सएप आधारित एआई परामर्श सेवा प्रकटीभूता। अत्रावधेयं यत् कृषि कृषक कल्याण मंत्रालयेन प्रख्यापितं यत् अनया नूतन व्यवस्थया भारतस्य कोऽपि तैल बीज कृषकः केवलं व्हाट्सएप माध्यमेन निःशुल्कं विश्वसनीयं तत्क्षणं च सस्य सम्बद्धं परामर्शं स्वभाषया सारल्येन प्राप्तुं शक्नोति। फिनलैंड देशे आयोजितायां कुंतरांता वार्तायां भागं गृहणन् विदेश मंत्री डॉ एस जयशंकर चिंतां प्रकटयन् अब्रवीत् यत् प्रचल्यमानाः वैश्विकाः संघर्षाः स्वक्षेत्रात् बहिरपि विश्वस्य उपरि भारं वर्धयन्ति। तेन कूटनीतौ अनुकूल परिस्थितीनां निर्माणाय तथा आपूर्ति श्रृंखलायाः विश्चक निवारणाय विविधीकरणाय च बलं प्रदत्तम्। भारतस्य ऊर्जा नीतिं ब्रुवन् मन्त्रिणा प्रख्यापितं यत् भारतस्य ऊर्जा चयनं राष्ट्रहितेन प्रेरितमस्ति यत्र उपलब्धता मूल्य सुलभता च प्रमुखा वर्तते। वाणिज्योद्योग मंत्री पीयूष गोयल अद्यारभ्य स्विट्जरलैंड देशस्य द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति। यात्रायामस्यां मंत्री स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिना गाय पार्मेलिन इत्यनेन सह मिल्यात्। श्री गोयल तत्रत्य भैषज उद्योगस्य प्रमुख प्रतिनिधिभिः साकमपि विचार विनिमयं करिष्यति। वाणिज्योद्योग मंत्रालयेन उक्तं यत् एषः प्रवासः भारत स्विट्जरलैंड आर्थिक सहयोगं सुदृढं करिष्यति सहैव भारत ईएफटीए व्यापार आर्थिक संधेः कार्यान्वयनस्य चर्चां सुगमां करिष्यति। एतदतिरिच्य मंत्री ज्यूरिख नगरे स्विस विपणिभिः निवेशकैः च सह मिलित्वा द्विपक्षीय व्यापारस्य निवेशस्य संस्थागत सहयोगस्य विस्ताराय अवसराणां गवेषणं च विधास्यति। सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन बैडमिंटन स्पर्धायाः महिला एकल वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य प्रागुपान्त्य चक्रं प्रविष्टवत्यौ। आगामी क्रीडायां सिंधुः चेन युयु इत्यनया सह स्पर्धिशिष्ट। एतत्पश्चात् पुरुष एकल वर्गे किरण जॉर्ज सनी दयानन्दः तरुण मेन्नेपल्ली च स्वस्व क्रीडासु पराभूताः। इति वार्ताः।
3: आकाशवाणी భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, ఇతర అభివృద్ది కార్యక్రమాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా ప్రారంభిస్తామని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్టంలోని దేవాలయాల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్దికి ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, తొలి విడత పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. భద్రాచలం ఏజెన్సీలో అటవీ, రెవెన్యూ, భూ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ అధికారులు సమీక్ష నిర్వహించారు. గిరిజన గ్రామాల అభివృద్దికి అవసరమైన చర్యలపై వారు చర్చించారు. అభివృద్ది పనులకు అవసరమైన అనుమతులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 167 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు

0: సాగుతున్నాయి. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట విక్రయించుకునేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో రెండు వేర్వేరు తనిఖీల్లో 2 కోట్ల విలువైన 385 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన జిల్లాకు చెందిన 105 మంది యువతకు జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రొవిజనల్ ఆఫర్ లెటర్లను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల లొంగిపోయిన 10 మంది మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 55 లక్షల రూపాయల రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. పునరావాస కార్యక్రమాల ద్వారా అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారని పేర్కొన్నారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. విపత్తుల నిర్వహణ, వరదలు, అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహాయక చర్యలను ప్రదర్శించారు. గోల్డెన్ అవర్ లో తీసుకునే చర్యలు ప్రాణరక్షణకు కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో టూరిజం, మహిళా వారోత్సవాలు నిర్వహించారు. మహిళా వారోత్సవాల్లో బాలికలతో మాక్ పార్లమెంట్ నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాల ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు. జూన్ నెలలో ఇంటింటి సర్వే చేపట్టి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడా

0: తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడిచమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్బంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాలు దృష్ట్యా ముందుకు సాగడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన

0: ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమాపేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్టాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్దిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్టాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచ

0: ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబట్యాల సంగతులు. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పులను పాఠాలుగా మార్చుకొని ఈరోజు ఆశతో ముందుకు సాగితే విజయానికి మార్గం సులభమవుతుంది. ఉదయించే సూర్యుడు మనకు చెప్పే సందేశం ఒకటే, చీకటి ఎంత ఉన్నా వెలుగు తప్పకుండా వస్తుంది. శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం చెబుతూ అంబటల్ల సంగతులు కార్యక్రమంలోకి స్వాగతం. ఈ కార్యక్రమంలో సహజ కవి గోవర్ధన్ రావు, బొందిడి పురుషోత్తమరావు ప్రసంగము, కైత అరుణా భట్టు వారి స్వీయ కవితలు, ఇంకా తిండితో మనం, మునిగాకు వంటల గురించి ఆహార నిపుణులు ఏ రాంబాబు ప్రసంగము, మరికొన్ని అంశాలు ఉంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ అధిక మాసం, కృష్ణపక్షం, తిథి ద్వాదశి, అశ్విని నక్షత్రం. ఈల పొద్దుగల్లా 5:45 పొద్దు పొడిసింది. పొద్దుమట్టు 6:45 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజంతా చాలా వరకు ఎండగా ఉంటుంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 56% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిమ్.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వ్యవసాయ సలహా.
1: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: ఇప్పుడు నారుమడిలో ప్రధానంగా మూడు పద్ధతులు, సమతుల మడుగుల పద్ధతి, ఎత్తుమడుల పద్ధతి, ప్రోట్రేలలో నారు పెంపకం. సమతుల మడుగు పద్ధతి చూసుకున్నప్పుడు ఇది సంప్రదాయంగా అనాది కాలం నుంచి కూడా రైతులు చేస్తున్నది ఏంటంటే, నీటి సదుపాయానికి దగ్గర ప్రాంతంలో నేలను చదునుగా చేసుకుని చిన్న చిన్న మడులు చేసుకుని విత్తనాలను చేతితో చల్లుతా ఉంటారు. ఈ చల్లి నీళ్లు అవసరాన్ని బట్టి నీరు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే మనకు విత్తనాలు ఒక్కో ప్రాంతంలో ఒత్తుగా పడడం, పలుచగబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒత్తుగా పడినటువంటి ప్రాంతంలో మనకు తెగులు సోకి నారు చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షాలు అధికంగా కురిసినప్పుడు నీరు నిలిచిపోయి కుళ్ళు తెగులు సోకి శిలీంధ్రాలు సోకి నారు చాలా వరకు అంటే దాదాపుగా 30 నుంచి 40% వరకు కూడా నారు చనిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ఎక్కువ మొత్తంలో రైతులు అవలంబిస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే ఎత్తుమడుల పద్ధతి. ఈ ఎత్తుమడుల పద్ధతి కనుక చూసినట్లయితే గనక మనము మొదలుగా ఈ మడులను తయారు చేసుకోవాలి. మడుల పరిమాణం చూసినట్లయితే గనక మడి యొక్క పొడవు 4 మీటర్లు ఉండాలి, వెడల్పు 1 మీటర్ ఉండాలి. అదేవిధంగా ఎత్తు చూసినట్లయితే గనక నేల భాగం నుంచి 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మడుల పైన మనము వరుసలలో విత్తనాన్ని పల్చగా విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వరుసల మధ్య దూరం కూడా మనం కనీసం 7.5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తనాలను పల్చగా చల్లుకోవాలి. ఆ పల్చగా విత్తిన తర్వాత మనం ఎండు గడ్డిని గనక కప్పినట్లయితే గనక విత్తనాలు మొలకెత్తడానికి సరైనటువంటి తేమ ఉష్ణోగ్రతలు దానికి కావాల్సినటువంటి మోతాదులో లభించి విత్తనాలు 3 నుంచి 6 రోజుల్లో మొలకెత్తేటువంటి అవకాశం అనేది ఉంటుంది. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మనం ఈ గడ్డిని తీసేసి అవసరాన్ని బట్టి నీటి తడులు ఇచ్చినట్లయితే గనక ఈ యొక్క మనం నారును మనం తీసుకోవచ్చు. అయితే నారు ఎదిగే క్రమంలో కూడా మనకు అధిక వర్షాలు కురిసినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు నారు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా కొట్టుకుపోకుండా ఉండాలి అంటే మనం నారుని కాపాడుకోవాలంటే నారుమడులను మనం పాలిథిన్ షీట్ తో కప్పుకున్నట్లయితే గనక అధిక వర్షాల నుంచి కూడా మనం ఈ నారును కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది.
0: కూరగాయల పంటల్లో నారుమడి పద్ధతులు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే, ఈరోజు స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ, నటి నృత్యకారిణి పద్మినిల జయంతులు, సినీ నటుడు గోపీచంద్ పుట్టినరోజు ఈరోజు. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జయంతి ఈరోజు. ఈమె జూన్ 12 అంటే ఇదే రోజున 1902 సంవత్సరంలో కైకలూరులో దుగ్గిరాల విన్నయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. గాంధేయవాది అయిన శ్యామలాంబ జాతీయోద్యమంలో భాగంగా ఖద్దరు ప్రచారం, అంటరానితన నిర్మూలనకు మరియు మహిళా చైతన్యానికి ఎంతో కృషి చేశారు. ఈమె సంఘ సంస్కర్త, ఉప్పు సత్యాగ్రహం, ఫిట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. జైలు వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా దేశభక్తిని చాటారు. జైల్లో కఠిన శిక్షలు అనుభవించారు. ఈమె త్యాగాలను స్మరిస్తూ రాజమండ్రిలో ఆమె జ్ఞాపకార్థం ఒక పార్కును ఏర్పాటు చేసి ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్యామలాంబ గారు జూన్ 18, 1953 సంవత్సరంలో మరణించారు.

0: தஜ்ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది అంబటాల సంగతులు కార్యక్రమం. కవులు తమ భావాలు, ఆలోచనలు, అనుభవాలను పదాల రూపంలో అందంగా వ్యక్తపరిచేవారు. వారు రాసే సాహిత్యాన్ని కవిత్వం అంటారు. కవిత్వం అంటే ఏమిటి? కవిత్వం అనేది భావాలను లయతో, అందమైన భాషతో వ్యక్తం చేసే సాహిత్య ప్రక్రియ. ఇందులో ప్రేమ, ప్రకృతి, దేశభక్తి, స్నేహం, ఆనందం, బాధ వంటి ఎన్నో భావాలుంటాయి. కవిత్వం యొక్క ముఖ్య లక్షణాలు భావ వ్యక్తీకరణ, లయ, అందమైన భాష, ఊహాశక్తి, సందేశం లేదా నీతి. ఇలా అంబటాల సంగతులు కార్యక్రమంలో విందాం సహజ కవి గోవర్ధన్ రావు, బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం.
4: చారిత్రక ప్రసిద్ధి కలిగి కొన్ని వందల ఏళ్ల నుండి రాజరిక పరిపాలనను, నేడు ప్రజాస్వామ్య పరిపాలనను అనుభవిస్తూ దాదాపు 35 కులాల జనులకు, హిందూ ముస్లిం ప్రజలకు సామరస్య వేదికగా ప్రసిద్ధికెక్కిన అలనాటి వైఢూర్యపురంలో ఈనాడు వడూర్గా ప్రశస్తికెక్కిన దాదాపు 5,000 జనాభా కలిగిన ఒక విశాలమైన గ్రామంలో జన్మించారు శ్రీ బొందిడి గోవర్ధన్ రావు. తండ్రి శ్రీ బొందిడి నారాయణరావు, తల్లి శ్రీమతి గోదావరిబాయి. వీరికన్నా ముందు ఒక అన్నయ్య ఉన్నాడు, అతని పేరు శ్రీ బొందిడి వెంకట్రావు. బొందిడి వెంకట్రావు పోలీస్ యాక్షన్ అంటే భారత ప్రభుత్వ సైనిక చర్య జరపకన్నా ముందే ఎఫ్ఏ చదువుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించి చదువుకు తిరోధకాలిచ్చాడు. అజ్ఞాతానికి వెళ్లి నైజాం ప్రభుత్వానికి, రజాకార్లకు వ్యతిరేకంగా భారత సైన్యానికి గైడ్గా ఉండేందుకు సైనిక శిక్షణను కూడా పొందాడు. నాగ్పూర్, చంద్రపూర్ సైనిక శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందుతూ నైజాం ఏజెంట్లకు, జాగీర్దార్ జమీందార్లకు, రజాకార్లకు తొత్తులుగా ప్రజలని పీడించే వారి సమాచారాన్ని నైజాం రాజ్య పరిగణాల్లో తిరుగుతూ రహస్యంగా సేకరించి సైన్యానికి అందించాడు. ఇంటికి పెద్దవాడు ఇంట్లోంచి వెళ్లిపోయి 20-21 ఏళ్ల వయసులో అజ్ఞాతంలో ఉండగా అతనికంటే 10 ఏళ్లు చిన్న అయిన తమ్ముడు అమ్మ పర్యవేక్షణలో చదివి ఎదిగేందుకు ఆ వయస్సులో చాలా కష్టపడాల్సి వచ్చింది. తండ్రి గోవర్ధన్ రావు గారు 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పరలోకగతుడైనాడు. తనకంటే పెద్దవాడు చదువుకునే వయస్సులోనే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. కాకపోతే తమ్మునికి అన్నమాటంటే వేదవాక్యం. అన్నదమ్ముల ప్రేమకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను ఆదర్శంగా భావించేవాడు. అన్నకు తెలియకుండా ఏ పని చేసేవాడు కాడు. చిన్నప్పటి నుండి కుస్తీలన్నా, వ్యాయామమన్నా, దమననీతిని ఎదిరించడమన్నా ముందుండేవాడు. కుస్తీలు నేర్పడం, న్యాయబద్ధంగా నడవడం, వ్యాయామం అంటే దండ్ బైఠక్ ఉస్తాద్ సాబ్ నేర్పిస్తే, చదువు ముఖ్యంగా గణితం, తెలుగు భాష బోత్కు చెందిన శ్రీ గంగారాం సార్ నేతృత్వంలో నేర్చుకుని అందులో స్వయం శక్తితో నిష్ణాతుడయ్యాడు. ఎక్కడ తనకు మెలకువలు నేర్పేవారుంటే అక్కడికి ఎంతో శ్రద్దగా ఆంగ్లం, ఉర్దూ కూడా నేర్చుకున్నాడు. వెళ్లి ప్రాథమిక విద్యార్థులకు తెలుగు భాష, గణితం బోధించడంలో ఎంతో శ్రద్ద చూపేవాడు. ముఖ్యంగా తెలుగు భాష సంబంధ నిఘంటువు శబ్దార్థ రత్నాకరం ఆయన నిరతం అధ్యయనం చేసేవాడు. రోజు కూడా ముఖ్యంగా పురాణ పాత్రల్ని, వారి వ్యక్తిత్వాల్లోని ఔన్నత్యాన్ని పాఠం చెప్పేటప్పుడు ముఖ్యంగా పద్యభాగాల్లో వివరించి పరవశించి ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి పిల్లల హృదయాల్లో ఆ పాత్రలకి ఒక ముద్ర వేసేవాడు. తాను చదివింది మిడిల్స్ హైస్కూల్ అయినా పాఠకుడిగా అనేక తెలుగు భాషా సంబంధ పుస్తకాలు, కావ్యాలు, సామాజిక నవలలు బాగా చదివేవాడు. ఈజీబీటీ ఉపాధ్యాయుడిగా మొదట నియామకం పొంది టీటీసీ ట్రైనింగ్ పూర్తి చేసి ఎస్జీబీటీ టీచర్గా అప్గ్రేడ్ కాబడ్డాడు. ముఖ్యంగా పాఠశాల సందర్శనకు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు గాని, ఎవరైనా తనకు బాగా నచ్చినప్పుడు గాని అలవోకగా ప్రాసాత్మకంగా గేయ కవిత గాని, వచన కవిత గాని వారి వ్యక్తిత్వాన్ని పొగుడుతూ అప్పటికప్పుడు రాసి వినిపించేవాడు. శ్రీ గోనెల రామకృష్ణారావు గారి యొక్క పరిపాలనా దక్షతను, ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ రాసిన కవితను పోస్ట్ ద్వారా ఆయన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పదవి నుండి విశాఖ జిల్లా కలెక్టర్గా వెళ్లిన తర్వాత పంపి అభినందిస్తే ఆయన ఎంతో సంతోషించి వినయంతో కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం రాశారు శ్రీ గోవర్ధన్ రావు గారికి. అలా ఆయన ఆదర్శ వ్యక్తుల్ని, వారి విజయాల్ని అభినందించడంలో ఎంతో ఉన్నతంగా తన కవిత్వాన్ని వెలువరించేవాడు. వ్యక్తిగతంగా ఆయన తన దేశాన్ని, శ్రీ సరస్వతీ మాతను, భారతంలోని పాత్రలైన భీష్ముడు, కృష్ణుడు, విజయుడు, అలాగే కర్ణుడిని బాగా ఆరాధించేవాడు. వారి ప్రసక్తి ఎప్పుడొచ్చినా అతని కళ్లల్లో కన్నీళ్లు కదలాడేవి. సక్కని పదలాలిత్యం, ప్రాస, ముఖ్యంగా అంత్యప్రాస కవిత్వంలో వాడడం ఆయనకు బాగా ఇష్టం. ఆయన విరామం దొరికినప్పుడల్లా ఖాళీ సిగరెట్ పెట్టే అట్టలపైన, చిన్న చిన్న పేపర్లపైన తన కవిత్వం వ్రాసేవాడు. వాటిని మళ్లీ ఓపిక్గా ఫేర్ చేసేవాడు. నోట్బుక్ లో తేదీతో సహా రికార్డ్ చేసేవాడు. అతడు పిల్లల సూచివ్రాత కాపీల్లో వారితో పాఠ్యాంశాల్ని వ్రాయించి వారి రాత తర్వాత అందంగా మార్చేందుకు దోహదం చేసిన తెలుగు మాస్టరు. ప్రొఫెసర్స్ గా ఢిల్లీ దాకా ఎదిగిన ఎంతో మంది శిష్యులు, మాతో పాటు ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత ఉన్నత పాఠశాలలో చదివిన మా ఊరి విద్యార్థుల చేతి వ్రాత చాలా అందంగా, పొందిగ్గా ఉండడం వారి చలవే. ఆయన అక్షరాలు కూడా చిన్న సైజులో వరుస క్రమం తప్పకుండా అందంగా ఉండేవి. తెలుగు భాష బోధన అంటే ఇష్టపడేవాడు. అందుకు ప్రభుత్వ సంబంధ అర్హతలు లేకున్నా ప్రాథమిక నుండి పదవ తరగతి వరకు బోధించారంటే ఆయన శ్రద్ధాశక్తులే దానికి కారణమని గమనించవచ్చు. ఆయన 38 ఏళ్ల సర్వీసులో ఏనాడు ప్రార్థన సమయానికి రాకుండా ఉండలేదు. అలా అతని ఉద్యోగ జీవితంలో అప్పుడప్పుడు ఆయన రాసుకున్న కవితలన్నీ శోధించి ప్రచురణార్హంగా ఉన్నవన్నీ ఒక పుస్తక రూపంలో ప్రచురించి శ్రీ విజయభారతి అనే కవితా సంపుటిగా అతనికిష్టమైన పేరు పెట్టి, వారి ఉద్యోగ విశ్రాంతి తర్వాత శ్రీ ముఖిరాల వెంకటేశ్వరరావు గారు జిల్లా విద్యాధికారిగా ఉన్నప్పుడు వారి శ్రీమతితో సహా పాఠశాలకి ఆహ్వానించి జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాల వడూర్లో ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. డీఓ గారు వారి ప్రతిభను, అభినవేశాన్ని ఎంతగానో అభినందించారు. శ్రీ లక్ష్మీదేవికి పర్యాయ పదంగా మొదలెట్టి అర్జునునికి పర్యాయ పదమైన విజయ పదాన్ని జోడించి తనకిష్టమైన తన కవన వేల్పు సరస్వతికి పర్యాయ పదంగా తాను ప్రేమించే తన జన్మభూమి భారతమాతను భారతిలో ఇమిడ్చి శ్రీ విజయభారతి అనే నామకరణం ఈ కవితా సంపుటికి చేయడం జరిగింది. శ్రీ మడిపల్లి భద్రయ్య గారు కవితా సంపుటిని విశ్లేషించి వక్తగా ప్రసంగించి శ్రీ గోవర్ధన్ రావు గారి వారిని, వారి శ్రీమతిని అభినందించి ఒక గీతం మధురంగా ఆలపించారు. గణపతిని ప్రార్థించి ఈ కావ్యాన్ని వేదపురాణి అనే కవితతో ప్రారంభించి ముఖ్యంగా అమ్మను తలుచుకొని మొదలుపెట్టారు. వాణీ గీర్వాణీ విద్యారాణి, వేణీ పూబోణీ వేదపురాణి, వరదాయిని వీణాపాణి, వరములొసగు శార్వాణి, మధురగాయని మంజు భాషిణి, పరమ పావని పద్మభూషిణి, వాదభేదిని వేదఘోషిణి, జగజ్జనని జగత్కారిణి, వినుమమ్మ నాదు వినతి, కాంక్షింతు నీదు ఆనతి, వినుతింతునమ్మ విద్యావతి, దర్శింతునమ్మ భారతి, దక్షిణ హస్తము నెత్తగా, దయతో దీవన లీయగా, మాతృమమతనే పొందగా, కరములెత్తినే మ్రొక్కగా, కరభూషణ సిరి కంకణమ్ములు, జిగేలు మన వజ్రాల కాంతులు, విరజిమ్మే రతనాల వెలుగులు, మురిపించే ముత్యాల దండరు, కమలజురాణి పాహిమాం, శారదాదేవి పాహిమాం, సాహిత్య ప్రియా పాహిమాం, సరస్వతీమ తల్లి పాహిమాం అని బాసరమాతను కీర్తించి కావ్యం మొదలెట్టారు. సదూల తల్లి బాసరమాతను ఎన్ని మార్లు తలుచుకున్న కవులకు నిత్యనూతన ఉత్సాహమే, ఉత్తేజమే కలగడం సహజం. నమో భారతి అనే శీర్షికతో తాను రాసిన ఆ కవితలో శారదమ్మను స్తుతించారు శ్రీ గోవర్ధన్ రావు గారు. పాలనవ్వుల జాబిల్లి నీ పాదములకు ప్రణమిల్లి, మల్లె పువ్వుల మాలలు అల్లి, మెడలో వేతును మా తల్లి, కవి హృదయంలో కాంతి కిరణమై, గళసీమలలో గానస్వరమై, వేణువు నాద మృదంగ రావమై, లలిత కళలకే ఊపిరి నీవై, భావకల్పనలో ప్రతిభవు నీవై, చిరుగజ్జెలలో మృదురవళి నీవై, శృతిలయ రూప శృంగార గాత్రివై, మదిలో నిలిచిన మందార మాలవై, భ్రమ తొలగించుమా భారతి, చతుర్ముఖునికి ప్రాణప్రియ సఖి, గైకును మమ్మా మంగళహారతి, గతి నైవే మా కనుచు నమ్మితి, గోదావరి నది అలలనాదమై, గీతలో గల మధుర సారమై, బాసరదేవిగా వెలసినావు, నా హృదయలో స్థిరముగా నిలిచినావు, విరిపించుగదమ్మా వేదశ్రుతి, విరించిరాణి సరస్వతి, నీవానతించిననే వ్రాసితి, నమో నమో నమః భారతి. అలాగే ఆప్తమిత్రుడు అనే కవితా శీర్షికతో రాసిన కవితలో తాను బాగా ఇష్టపడే పురాణ కథల్లోని ఆప్తమిత్రుల్ని ప్రస్తావించారు శ్రీ గోవర్ధన్ రావు గారు. అర్జునుని ఆప్తమిత్రుడు అతనే గోపాల కృష్ణుడు, ఆజానుబాహుడతడు అతని అంతరంగహితుడు, బలశాలి భీమసేనుడు, ప్రదర్శించు నేర్పు పార్థుడు, సాహసి నకుల శూరుడు, శాంతమూర్తి ధర్మసూనుడు, క్రూరుండు కౌరవాగ్రజుండు, దూరుండు దుశ్శాసనుండు, శల్యుడే కలుషాత్మజుండు, శకునే కుటిల మనస్కుండు, దుర్యోధనుండు కురుపతి, అతడే ఆనాడు అధిపతి, అయ్యాడు అంగరాజ్యాధిపతి, కర్ణుడే సర్వ సైన్యాధిపతి, భక్తులకు భాగ్యశాలి, ముక్తినొసగు వనమాలి, అనురక్తితోనే పిలవాలి, ఆసక్తితో శరణు వేడాలి, నరుని నగుమోము చూసి, నారాయణుండు దరహాసము చేసి, ఉభయులును రాగములకబోసి, ఆదరముతో చేతిలోని చేయి వేసి, చెలుడా చెలికాడవు నీవు, సకుడా సవ్యసాచివైనావు, వీరుడా వైరులను గెలిచినావు, బీభత్సుడా బిరుదులను పొందినావు. తరువాత అనుబంధాలు అనే కవితలో ఒక కుటుంబంలో ఉండే పరస్పర అనుబంధాలు, ప్రేమ, ఆత్మీయత, ఆ మాధుర్యం ఇవన్నీ కూడా తన కవితలో ప్రతిబింబించేట్టు చెప్పుకొచ్చాడు శ్రీ గోవర్ధన్ రావు గారు. భార్యామణులే బంతులు, బంధాలు వేసిన ఇంతులు, పుత్రులే ప్రేమ జ్యోతులు, పరిమళించే ఫలజాతులు, బిడ్డలదే ఒక బంధము, బ్రతుకు బాటలో చందము, కోడళ్లే చిరు కొమ్మలు, కమ్మని పువ్వుల రెమ్మలు, అల్లుండ్లు ఆడే ఆటలు, అలరారును అందాల తోటలు, మామలు ఆడిన మాటలు, మరు మల్లెల ముద్దుల మూటలు, అన్నదమ్ముల్లో అనురాగం, అంతరాత్మల్లో సురభోగం, అక్కా చెల్లెండ్ర అభిమానం, ఆంతర్యంలో అమృతపానం, వదిన మర్దళ్ల వేడుకలు, వినువీధిలో వారే తారకలు, వదిన మర్దళ్ల వేడుకలు, వినువీధిలో వారే తారకలు, బావా మర్దళ్ల పకపకలు, సరస సరదాల తకతకలు, ఆత్మలలో అనుమానము, అనుదినము అభియోగము, మాతృమూర్తిదే సహనము, మమతే తీరని దాహము, మమ్ము కన్న తండ్రి వన్నారు, మహమంచి మనసు నీదన్నారు, మల్లెల మమతలు పంచారు, ఆనందంలో తేలించారు, భ్రమలలోని గలవు బంధాలు, భ్రమ భ్రమలలో భవబంధాలు, బహుజన్మల సంబంధాలు, బ్రతుకు తెరువు కనుబంధాలు. ఇంతగా బంధాల మాధుర్యాల్ని ఆస్వాదించిన కవి ఇవన్నీ చివరకు భ్రమలుగానే మిగుల్తాయని, బ్రతుకు తెరువుకే పనికొస్తాయని చివరికి ముక్తాయింపు ఇవ్వడం విశేషం. ప్రభుత్వ పథకాలకు ప్రజల సహకారం ఉండాలని, నీతి పిలుపు అనే కవితలో దేశ సౌభాగ్యం వర్ధిల్లాలంటే భారత జాతి పాటించాల్సిన క్రమశిక్షణ, సామాజికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ఎలా ఉండాలో నిర్దేశించారు కవి. సత్యమే జాతి గెలుపు, సహనమే నీతి పిలుపు, ఇరువది సూత్రాల ఇలువేలుపు, అది తీయని ఊహల ఒక మెరుపు, సోగ కనులెంతో సొంపు అట, సుగంధమే మనకింపు అట, సమతాభావమే సారమట, సంసారమే కడు భారమట, ఆర్థికంగా కలుగు ఆరాటం, అతి సంతతి అది జంజాటం, పదుగురులోన మొహమాటం, వ్యయప్రయాసల కూటం, పొరపాటు చేయవద్దని, నగుబాటు పాలు కావద్దని, సరిహద్దు దాటి పోవద్దని, మిత సంతానమే కద్దని, అధిక సంతానమొద్దులే, అగచాట్లే మనకొద్దులే, ఎర్ర త్రికోణమే హద్దులే, ముగ్గురు పిల్లలే ముద్దులే, అతి సంతతి నరి కట్టారు, సతిపతులే సహకరించారు, ప్రభుత్వ ప్రతిపాదన పాటించారు, ప్రకృతినే ఎదిరించారు, స్వర్గమయామా కాపురం, సుఖశాంతులకు గోపురం, సిరి సంపదలకు స్థావరం, సురభోగ భాగ్య మా సంసారం, స్వర్గమయ మా కాపురం, సుఖశాంతులకు గోపురం, సిరి సంపదలకు స్థావరం, సురభోగ భాగ్యమయ మా సంసారం. దేశపు వెన్నెముక రైతు ఆయన కష్టనిష్ఠురాల్ని వర్ణిస్తూ ఆకలి అనే తన కవితలో, కర్షకుడను నేనయ్యా, కూలి బ్రతుకు నాదయ్యా, కష్టించి ఎంత పనిచేసినా కడుపు నిండుట లేదయ్యా, అరుణోదయమాయనా, ఆక్రందనలు మొదలాయన, అన్నదమ్ముల మధ్యనేడు అంతఃకలహములే చెలరేగన, పెద్దవారు పెరిగిపోయిరి, దొడ్డవారు దోచుకొనిరి, నిరుపేదలు నిలువలేక ఆకలనుచు అలమటించిరి. మధ్యతరగతి నలిగేను, మానసికముగా కరిగేను, మూసపోయిన కుటుంబాలలో మహాజ్వాలలే రగిలెను. లేదు పేదకు న్యాయము, చేయరెవరు సహాయము, పైసయే పరమార్థమనుచు పెళ్ళుబికెను స్వార్థము. ఈ విధంగా కవి తన హృదయగతమైన బాధను, కర్షకుడి పట్ల సానుభూతిని చాటారు. ఆనాటికి నేటికీ రైతు బాధలు పూర్తిగా ఉపశమింపలేదనే నా భావన. తెలుగు తల్లి కల్పవల్లి అనే కవితలో తనకిష్టమైన తెలుగు భాషా మా తల్లిని, తెలుగుదేశపు తల్లిని స్తుతించారు కవి గోవర్ధనరావు గారు. సల్లని చూపుల తల్లి, చిరునవ్వు నవ్వే జాబిల్లి, వేదాలలోనే విలసిల్లి, విజ్ఞానమునే విదజల్లి, తెలుగు తల్లివే నీవు, తేనె జల్లులు కురిపించావు, భాగ్యనగరిలో నిలిచావు, మహాభాగ్యశాలివే అయినావు. మట్టిలోనే మణులున్నాయి, గుట్టలలో గనులున్నాయి, పరిశ్రమలు పొలాలున్నాయి, పసిడి పంటలనే ఇస్తున్నాయి. ఎటు చూసినా ఇంద్రభవనాలు, కనువిందు చేయు సభా సదనాలు, వినిపించే వేద కవనాలు, విప్పారేన్ను నయనాలు. కదిలించునదే కవిత్వం, నయనానందమే నృత్యం, సంతోషపరచు సంగీతం, సంతృప్తినిచ్చు సాహిత్యం. ఖగరాయుళ్లు చేయు కలకలలు, గోదావరీ నది గలగలలు, కృష్ణవేణీ తల్లి మిలమిలలు, తుంగభద్రలో తళతళలు. ఖగరాయుళ్లు చేయు కలకలలు, గోదావరీ నది గలగలలు, కృష్ణవేణీ తల్లి మిలమిలలు, తుంగభద్రలో తళతళలు. అన్నపూర్ణమ్మ విలసిల్లు, మహాదాతలకిది పుట్టిల్లు, లలిత కళలే విరాజిల్లు, సుదీర్ఘ సుమంగళిగా వర్ధిల్లు. కమ్మని కలలనే కన్నాను, కమ్మని కలలనే కన్నాను, కన్న కలలు నిజమన్నాను, అన్ని రాష్ట్రాల కన్నా నేను నా రాష్ట్రమే అధికమన్నాను. తెలుగు తల్లి జోహారు, అనుగు తల్లి జోహారు, కన్న తల్లి జోహారు, కల్పవల్లి జోహారు అంటూ తన జన్మభూమి అయి ఉమ్మడి ఆంధ్రప్రదేశాన్ని, ఆ రకంగానే విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, తెలుగు భాష మాట్లాడే ఈ రెండు రాష్ట్రాల్ని, ఇక్కడి సంపదను, వనరుల్ని, అన్నపూర్ణగా తల్లి వైభవాన్ని, సంగీత సాహిత్య కళా వైభవాలను మనసారా కీర్తించారు శ్రీ గోవర్ధనరావు గారు. ఇక్కడి నదీమతల్ని, రాజధాని భాగ్యనగరి అందాల్ని, ఇక్కడి విశేషాంశాలను పలుమార్లు ప్రశంసించి తన దేశాభిమానం, భాషాభిమానం చాటుకున్నారు.
3: సహజ కవి గోవర్ధనరావు, బొందిడి పురుషోత్తమరావు ప్రసంగం మొదటి భాగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.

0: ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9493921891 మరొక నంబర్ 9491399052.
0: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి, ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 12 అంటే ఈ రోజున వరల్డ్ డే అగెనిస్ట్ చైల్డ్ లేబర్ అంటే ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడము మరియు ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, సురక్షితమైన బాల్యాన్ని అందించడం. పిల్లలు పాఠశాలల్లో చదువుకోవలసిన వయసులో పనులు చేయడం వారి హక్కులను హరించడమే. బాల కార్మికత్వం వారి శారీరక, మానసిక అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ బాల కార్మిక వ్యవస్థను నిరోధించేందుకు బాధ్యతగా వ్యవహరించాలి. పని కాదు, చదివే పిల్లల హక్కు అనే సందేశాన్ని మనం సమాజానికి చేరవేయాలి. ప్రతి చిన్నారి ఆనందంగా చదువుకొని తన కలల్ని సాకారం చేసుకునే అవకాశం పొందాలి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు అమ్మటల్ల సంగతుల కార్యక్రమం. మన భావాలను ఆలోచనల్ని అందమైన పదాలతో వ్యక్తపరిచే ప్రక్రియే కవిత్వం. కవిత మనసుకు తాకుతుంది, ఆలోచింపజేస్తుంది, ఆనందాన్ని పంచుతుంది. ఇప్పుడు అంబటెల్ల సంగతులు కార్యక్రమంలో కవిత ఈ శీర్షికన అరుణ భట్టువార్ వినిపించే స్వీయ కవితలు విందాం.
2: కవిత శీర్షిక బ్లాక్ బోర్డు. బల్లను నేను, నల్ల బల్లను నేను. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై తరగతి గోడలపై నిర్మింపబడిన దీర్ఘచతురస్రాకారపు ఫలకాన్ని నేను. తరగతి గోడలపై నిర్మింపబడిన దీర్ఘచతురస్రాకారపు ఫలకాన్ని నేను. కులమత మేధాలు మార్చి విద్యార్థుల ప్రగతినే ఎంచి నిత్యం శుద్ధముక్కలతో కుస్తీ పడుతూ నాపై రాస్తూ చెరిపేస్తూ చెరిపేస్తూ మళ్లీ రాస్తున్నా నా సహజత్వాన్ని అస్తిత్వాన్ని కోల్పోక రేపటికే ముచ్చటగా మళ్లీ ముస్తాబై కూర్చుంటాను, మళ్లీ ముస్తాబై కూర్చుంటాను. గంట గంటకీ చేతులు మారుతూ తూడ్పుగుడ్డ రాపిడికి బలవుతూ ఎన్ని రాతలు రాసినా మరెన్ని గీతలు గీసినా ఎన్ని రాతలు రాసినా మరిన్ని గీతలు గీసినా బాలల భవితకు మార్గం చూపే భవ్య చరితను నేను. బాలల భవితకు మార్గం చూపే భవ్య చరితను నేను. నిత్యం నే కరుగుతూ శుద్ధముక్కల్ని అరగదీస్తూ విషయావగాహన కలిగిస్తూ తార్కిక ఆలోచనలను ప్రేరేపిస్తూ అనుసంధానపరచడానికి గణిత భావాలకు ఆలవాలం నేను. పొడుపు కథలను ప్రోత్సహిస్తూ సామెతలకు సహకరిస్తూ అలంకార ఛందస్సులతో అలరించే ఉపాధ్యాయ మిత్రులకు చక్కని నేస్తాన్ని నేను. ఉపాధ్యాయ మిత్రులకు చక్కని నేస్తాన్ని నేను. పర్వత శ్రేణులు, గడ్డి భూములు, మైదానాలు, జలపాతాలు ఎన్నెన్ని నన్ను ఆక్రమించి మళ్లీ నిష్క్రమించినా అదరక బెదరక అలుపన్నది అసలే ఎరుగక అదరక బెదరక అలుపన్నది అసలే ఎరుగక నిశ్చలంగా ఉండే నిత్య సంతోషిని నేను. నిశ్చలంగా ఉండే నిత్య

0: సంతోషిని నేను. తరాలు మారినా దశాబ్దాలు గడిచినా నా ప్రాణం ఉన్నంత వరకు పాఠశాలతో అనుబంధం నాది. నా ప్రాణం ఉన్నంత వరకు పాఠశాలతో అనుబంధం నాది. నేను లేనిది చదివే లేదు, బాలల భవితకు దారే లేదు. అందుకే వారి భవితకు మార్గదర్శిని నేనవుతా. తరగతి గదికి తరగని నిధిని నేనవుతా. తరగతి గదికి తరగని నిధిని నేనవుతా. మరో కవిత, కవితా శీర్షిక వర్షమా నీ రాకతో. ప్రకృతమ్మ ప్రకోపించి తన ప్రతాపమేదో చూపగా భగభగమండిన భానుని వేడిసిగలకు తాళలేక సమస్త జీవజంతుజాలం ఉక్కిరిబిక్కిరై ధరణి దాహం తీరక ఊపిరులకు ఊరటలేక కళ్లల్లో ఒత్తులేసుకొని పంట పొలాల్లో విత్తులేసుకొని కదిలే కారు మబ్బుల్ని కనికరించమని వేడుతూ ఆశతో ఆతృతతో తదేకంగా చూస్తూ ఎప్పుడెప్పుడా అని వేచిన రైతు హృదికి చినుకమ్మ రాకతో ఊరట లభించే ధరణిమాత ధన్యతనుందే. వికసిత హాస్య వదనాలతో గుబురు తరువులతికలు నాట్య విన్యాసాలు చేస్తూ మలయ పవనాలు హాయిగా జోలపాటలు పాడుతూ కగంబులన్నీ బొంగరాల్లా గింగిరాల్లా తిరుగుతూ ప్రకృతి రమణీయత కమనీయ కావ్యమై హృది ఆనంద నందనవనమాయే. విత్తమ్మ కురిసిన ప్రతివాన చినుకుని తనను మిదితం చేసుకుని నిండు చూలాల గర్భిణై పురిటినొప్పులు భరిస్తూ చిన్ని మొక్కలకు జన్మనిచ్చే తరుణం ఆసన్నమాయే. వర్షమా నీ రాకతో, ఓ వర్షమా నీ రాకతో. మరో కవిత, ఆడవారి హస్తభూషణం. మగువలకు మకుటాయమానం నేను, అతివలకు హస్తభూషణం నేను. పడదులకు ప్రాణం నేను, వసుదలకు వన్నెతే చేది నేను. ఉద్యోగినులకు ఊరట నేను. ప్రభాతవేళ వడివడిగా పరుగులు పెట్టేవేళ అంగనల భుజాలనందు పొందికగా బద్దికగా ముద్దుగా ముస్తాబై శంకన చేరుతాను. ఆడవారు ఆదమరుచుకునే వస్తువులకు అలవానం నేను. క్షణకాలంలో రెప్పపాటులో మసిపూసి మారేడు చేసే దొంగల నుండి కాపాడే దొరసాని నేను. నగదాధర ప్రియులైన లలనల కంఠహారాలనైనా మువ్వల రవ్వల హారాలైనా సువర్ణ రజితాలైనా భద్రంగా భద్రపరుచుకునే సకుల సౌఖ్యత నేను. అదరాలకు మెరుగులుదిద్దే లిపిస్టిక్లైనా కాంతల కనుబొమ్మలకు రూపమిచ్చే హైబ్రో పెన్సిల్స్ అయినా ఆఫీసు స్టాంపులైనా నెలసరి జీతాలైనా భద్రపరిచే బహుదోదకారిణిని నేను. భుజాన నేనుంటే చాలు భువిన సువిధలకు తిరిగేలేదు. అందుకే ఆడవారికి అసలు సిసలైన నేస్తాన్ని నేను, ఆపన హస్తాన్ని నేను. అదేనండి హ్యాండ్ బ్యాగును నేను. మరో కవిత, కవితా శీర్షిక రైల్వే వారోత్సవాలు. ఇనుప పంక్తుల విస్తార సారిత్యమున దేశాంతరాల కలయికే జ్యోతిరథములై ఘోషణారవములతో గర్జంతమానమై గమనమార్గమును గాఢీకృతించు రథవ్యూహమిది. దేశగమనోన్నతికి దిక్సూచివలే పల్లెపురములనన్నింటినీ తంతువులవలే ఒక పతమున నడిపించే రథపతములు ఇవి. పగలు రాత్రి పరుగులు పెట్టే రైళ్లు మానవ శ్రమతో నిండిన మైలురాళ్లు. ఇంజన్ ఊపిరిలో ఉత్సాహం నింపి పాదాల కింద పట్టాలు పలికే పాట జనజీవన ప్రవాహానికై తప్పిస్తూ సంచార సూత్రాన్ని పాటిస్తూ భగభగమండే మంటను తనలో దాచుకొని ఆవేశమనే ఆవిరిని గుండెల నిండా నింపుకొని కూత వేస్తూ సెగలు కక్కుతూ ముందుకు వెళ్లే రైళ్లు. పట్టాలపడి నడిచే ప్రతి నడకలో రైల్వే సిబ్బందే నవహీరోలు. వారోత్సవం వారి గౌరవ గీతం. వారి సేవలకు సెల్యూట్ కొడుతూ చేయాలి గౌరవ వందనం. వారి సేవలకు సెలిట్ కొడుతూ చేయాలి గౌరవ వందనం. మరో కవిత. కవితా శీర్షిక, ఎంతటి టక్కుట మారివే నీవు. ధనమా నీకు దాసోహం, మత్తుగా భలే గమ్మత్తుగా మైకం కమ్మించి మాయలే చేస్తావు. నీ గుప్పిట్లో బందీ అయ్యేలా చూస్తావు, నీ గుప్పిట్లో బందీ అయ్యేలా చూస్తావు. అనురాగాలు కురిపిస్తావు నువ్వే, అగాధంలోకి నెట్టేస్తావు నువ్వే. అనురాగాలు కురిపిస్తావు నువ్వే, అగాధంలోకి నెట్టేస్తావు నువ్వే. ప్రేమనే కురిపించి మనసుల్ని కరిగించి స్వర్గాన్ని తలపించి ఆ వెంటనే జగడాలు రగిలించి దూరాన్ని పెంచేసి రక్తబంధాల్ని శ్రేయోభిరాశుల్ని ఆత్మీయ నేస్తాల్ని సైతం కుంపట్లు రగిలించి జగడాలు సృష్టించి జనం నాడిని పసిగట్టే మానసిక వైద్యురాలివి నీవు. జనం నాడిని పసిగట్టే మానసిక వైద్యురాలివి నీవు. జనుల ఆశ ఆరాటం ఉబలాటం నిత్యం నీ కొరకై మనుషుల జీవన పోరాటం. జనుల ఆశ ఆరాటం ఉబలాటం నిత్యం నీ కొరకై మనుషుల జీవన పోరాటం. ప్రతి ఇంటికి దిక్కై ప్రతి కంటికి రెప్పై కదులాడుతావు. ఆత్మస్థైర్యపు ఆయుధమై లాభనష్టాల బేరీజులో భరోసావై బాధ్యతవై. లాభనష్టాల బేరీలో భరోసావై బాధ్యతవై అద్దాల మేడలో టొంగుటుయ్యాల లోగిస్తావు. కష్టాల ముళ్ళ కంచెను దాటిస్తావు. నష్టాల ఊబిలో నరకాన్ని తిలకింపజేస్తావు. నష్టాల ఊబిలో నరకాన్ని తిలకింపజేస్తావు. మనుషులకు మనసులకు గాయాలనే చేస్తూ ఉపశమన లేపనాన్ని అద్దుతావు. ఉపశమన లేపనాన్ని అద్దుతావు. విశ్వజనాన్ని నీ గుప్పిట్లో బంధిస్తూ పద్మహూహ్యంలోకి నెట్టేస్తూ విశ్వజనాన్ని నీ గుప్పెట్లో బంధిస్తూ పద్మహూహ్యంలోకి నెట్టేస్తూ పరిష్కార మార్గాన్ని చూపిస్తావు. నీవింత చేసినా ఏం తలపెట్టినా తప్పదు నీపై మమకారం, తగ్గదు నీపై మమకారం. ఇదే కదా నీవు చేసే చమత్కారం, ఎంతటి తక్కుటమారివే నీవు. మరో కవిత. కవితా శీర్షిక చిలుక. చిలుకా చిలుక నా మాట వింటావా, దయతలిచినను నీ దరికి చేరనిస్తావా. దయతలిచినను నీ దరికి చేరనిస్తావా. అతి చక్కనైనది నీ దేహరంగు, నీ ముక్కే నీకు చక్కనైన హంగు. పౌరమైనా నీ మొక్కకొస్తే మనసెంతో ఆనందంతో పొంగు. గగన కుసుమాల్లో విహరిస్తావు, ఆనంద సాగరాల్లో తేలియాడతావు. అనుకున్న చోటికి ప్రయాణిస్తావు. చెప్తావట మనుష్యుల జాతకాలు, వివరిస్తావట బ్రహ్మగీచిన గీతలు. చెప్తావట మనుష్యుల జాతకాలు, వివరిస్తావట బ్రహ్మగీచిన గీతలు. మాన్పిస్తావా మా గుండెల్లో కోతలు, సెలవిస్తావా మరి మా తలరాతలు. సెలవిస్తావా మరి మా తలరాతలు. పంట పొలాలన్నీ నీ రంగులో ఉంటే మా జీవనోపాధికి ఇంకేం కావాలి. పంట పొలాలన్నీ నీ రంగులో ఉంటే మా జీవనోపాధికి ఇంకేం కావాలి. అందుకే కావాలట నీ జన్మ, పుడతాము నీలాగ మరు జన్మ. అందుకే కావాలట నీ జన్మ, పుడతాము నీలాగ మరు జన్మ.
1: కైత ఈ శీర్షికన అరుణా భట్టు వారు వినిపించిన స్వీయ కవితలు విన్నారు. శ్రోతలు, మీరు ఈ కవితల్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇంతటితో ఇయల్టి అంబటాల సంగతిలో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 8:30 బాసరుచులు కార్యక్రమంతో మీ ముందుకొస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ట్యూన్ చేసి వింటూనే ఉండండి.

0: ప్రముఖ తెలంగాణ రచయిత కాంచనపల్లి చిన వెంకటరామారావు వచన రచన నుండి ఒక ఖండిక. కాంచనపల్లి చిన వెంకటరామారావు నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర రావిపాడులో 1921వ సంవత్సరంలో జన్మించాడు. తెలంగాణలోని వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 1935లో పానగల్లులో ప్రతాపరుద్ర ఆంధ్ర గ్రంథాలయాన్ని స్థాపించాడు. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నాడు. 1943లో లా చదివి ఆనాటి రాజకీయ ఉద్యమాల్లో చేరి ప్రాక్టీస్ చేయలేదు. 1948లో అరెస్ట్ అయి 1950 వరకు కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపన అంటే 1935లో పాల్గొన్న కాంచనపల్లి ఆ స్ఫూర్తితో నల్గొండ పరిషత్తు శాఖను నడిపాడు. నల్గొండ జిల్లా రచయితల సంఘం స్థాపించి 3 సార్లు జిల్లా రచయితల మహాసభలను కూడా నిర్వహించాడు. ఆ సంఘం తరఫున దర్పణం అనే సాహిత్య పత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు. ఎందరో రచయితలకు స్ఫూర్తినిచ్చినాడు. ఈరోజు అతను రచించిన చెరువొడ్డున అనే కథ నుంచి ఒక చిన్న ఖండిక. ఈ 7 చెర్లోకి నీళ్లు 5 అడుగులే వచ్చినాయి. ఉన్న భూములు ఏ విధంగా సాగు కావాలన్న ఆలోచన ప్రతి రైతు మెదట్లో మెసులుతున్నది. ఈ 7 పంటలు పండకుంటే ముందుకు కరువు సిద్ధం. లేవి ఖుష్ ఖరీదు గల్లాలు పోగా ఎవనింట్లో కూడా కారుకు సరిపోయే గింజలు కూడా మిగిలవు. ఎటుపోయి అందర్నీ దేడ్నాగిచ్చి పోషించవలసిన భారం రామరావు దొరవారిదే. ఉన్న 5 ఎకరాల పారకంలో రామరావు దొరవారి 3 ఎకరాలకు ఎట్లయినా నీళ్లు పెట్టవలసిందే, అది మాత్రం తప్పదు అన్నాడు లతీఫ్ నెత్తిగోక్కుంటూ. ఏటా 10 అడుగుల నీళ్లు వస్తుండబట్టి వారి భూములకు అవి ఎక్కడున్నా నీళ్లు పెడితే ఎవరికేమనిపించలేదు. కానీ ఈ 7 నీళ్లు 5 అడుగులే ఉన్నాయి అన్నాడు పెద్ద రైతు వెంకన్న. దొరవారి సగం భూములు సేద్యమైతే తక్కిన పొలాలకు నీళ్లు దొరుకుతావన్నాడు 2 ఎకరాల ఇనాంలో పదోపాలు చాకలి రాముడు. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలే? దొరవారిని సగం భూములే సేద్యం చేసి మనం సగం భూములకైనా నీళ్లు చాలేటట్లు చెయ్యమని ఎవరడగాలే అన్నాడు పెద్దమాదిగ ముత్తయ్య. ఆ సంగతే తేలాలన్నారు చెరువొడ్డున కూర్చున్న రైతులంతా. దాత సంవత్సరం మానేటి కరువులో ఉన్న కాస్త నీళ్లు దొరవారి పొలాలకే పెట్టినం. వెనకటి నుంచి వారి పొలాలు వారినాక తక్కిన వారి పొలాలు పారటం రివాజు. కరువుకైనా కాలానికైనా ఆదుకుంటున్నాడు ధర్మప్రభువు. దాత కరువులో తిండి గింజలిచ్చి బతికించింది ఆ మహారాజే అన్నాడు వీరడి కోటయ్య. పోయిన మన పెండ్లాల పుస్తెలు ఇచ్చిన రూపాయికి సేరు బియ్యం మరిపించలేవన్నాడు ఒక మూలనున్న ముసలి రైతు. ఇంకా సాగు చేసే కాలమే రాలేదు, ఇప్పుడేం తొందర అన్నారు అందర్నీ సర్దుకపోవటంలో ఆరితేరిన నరసయ్య వగైరాలు. వీళ్ళిటు రైతులకు అటు గ్రామాధికారులకు మంచిగా ఉంటూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఘనులు. ఈ సంగతి చిన్నగా గదిలోకి పాకింది. దొరవారి సేరిదారు వెంకయ్య లతీఫ్ వగైరాలను సంప్రదించడానికి వచ్చాడు. ఈ 7 దొరవారి పొలాల విషయం తాతల నాటి నుండి వచ్చే రివాజుకు వ్యతిరేక్తం జరపదలిచినట్టు తెలుస్తున్నది, ఏం సంగతి అన్నాడు. ఉన్న రివాజును ఉల్లంఘిస్తే ఏ చిక్కో గ్రామదేవతలకు కోపం వస్తుందేమో, దానివల్ల గత్తర అమ్మతల్లి రావచ్చునన్న అనుమానాలు పుట్టినాయి. ఆ అనుమానాలు వృద్ధులు బలపరిచారు. పెళ్లి చేసినాడు దొరవారి మామూలు 5 రూపాయలు పంపించకపోయేసరికి పొలాల్లో ముండమోసిన వెంకయ్య బిడ్డ సంగతులు ఇంకా ఇటువంటివెన్నో విషయాలు ముందరబడ్డాయి. కానీ రైతులంతా ఏమైనా కాని ఈ 7 న్యాయం ప్రకారం తమ పొలాల పారకంలో చేరవలసిందే అని నిశ్చయించుకున్నారు. ముఖ్యంగా తమ అందరితో లేవీ ఖుష్ ఖరీదు పడేక గల్లాలు పోయించి తనొక్క గింజ కూడా పొయ్యకపోవడం, వచ్చిన లేవీ వగైరా డబ్బును సేల్స్ సొసైటీ షేర్స్ కింద ముజరా పెట్టి షేర్లు తమ పేర కొనుక్కోవడం, షేర్ల కింద పోగా మిగిలిన డబ్బును మింగి కూర్చోవడం, అడిగినా ఇయ్యకపోవడం, ఈ సంగతులు తెలుపుతూ ఇచ్చిన దరఖాస్తులకు ఇంతవరకు అతీగతి లేకపోవటం కళ్ల ముందాడినాయి. తిండి గింజలు ఎవరి దగ్గర లేనిది చూసి రూపాయికి 4 షేర్ల ప్రకారం ధాన్యమిచ్చిన దొరవారి దయ ఇంకా బాగా హెచ్చరించింది. తమ పొలాలు సేద్యం కాకపోతే పచ్చి కరువు తాండవమాడుతుందన్న భయం రివాజును సేరిదారు మాటలను లక్ష్యపెట్టనివ్వలేదు. వీళ్లంతా కట్టగట్టి ఒకటైనారు. సరే మంచిది, చూసుకుందాంలే అని మీసం మెలేసినారు దొరవారు. ప్రముఖ కవి మాదిరాజు రంగారావు కవితా పంక్తులు. జనం నుండి జనంలోకి శరీరం వెళ్తోంది, పదం నుండి పదానికి అడుగులు కదులుతున్నాయి, అనుభవం నుండి అనుభవానికి ఆలోచన సరిస్తోంది, ప్రతి ముఖంపై ఒక రంగుల పతంగం ఎగురుతోంది, ఇదో పైకెగిసిన అలవలే పక్షివలే ప్రతిఫలిస్తోంది, ఇదో పైకెగిసిన అలవలే పక్షివలే ప్రతిఫలిస్తుంది, ఎంతో పరిచయమున్నట్లే నాలో భాగమైపోతుంది, ఈ గట్టు నుండి ఆ గట్టుకి, ఆ గట్టు నుండి ఈ గట్టుకి, సూర్యుడు సముద్రంలో ఈదేను, మనిషిలో అంతరంగ చిహ్నం, కిరణం ఆయువు పోస్తుంది, ఆత్మకు ఆకృతినిస్తోంది, అరణ్యంలో దారి చూపినట్లే ముఖంలో బొమ్మలాట చూపుతోంది, బుల్లెట్ దూసుకుపోయిన గాయం నిలిచిన రాత్రివలె ఉంది, బ్రెయిలీ లిపితో సర్వం అర్థమయ్యేట్లుంది, లోన మానసికమై బయట సామాజికమై వెనక చరిత్రతో సీజ్ ఫైర్లో రణం బూది డ్రెస్లో అనలం వలె ఉంది, ఒకటి రెండు క్షణాల తుఫాను చక్రంలో బీభత్సం నుండి బయటపడిన మనిషికిప్పుడు అలంకారంతో పనిలేదు, సీజ్ ఫైర్తో శాంతికి తెరచిన తలుపులు విషాదాన్ని మృత్యువుని దూరం నెట్టేసే చేతుల వలె ఉన్నాయి, మనిషి మనిషిగా తీగపై అనన్వయంతో మీటిన స్వరాల వలె సంకులమైన క్రాస్ రోడ్ను దాటడంలోనే ఉంది ప్రయాణ రహస్యం, గాయంపై మంచుముక్కలా ఉంది సీజ్ ఫైర్, కాలం కరిగిపోతూ మంటల్ని స్మృతిమయం చేస్తుంది, గది కిటికీ మూతపడదు, దృశ్య పరంపర ఆగదు, ఆశ్చర్యం లేదు, అంతకన్నా అవాస్తవం లేదు, ఆశ్చర్యం లేదు, అంతర్ముఖం లేదు, ఉన్నదొకటే జీవన రణం, నిరంతర ఘర్షణలో మధ్య మధ్య ఒక విశేషం సీజ్ ఫైర్, వైరుధ్యం తప్పని గమనంలో సౌహార్ద్రం తొలగిన ముళ్లపై వేదనతో ముడుచుకున్న హృదయం నడుస్తున్న సమాజ చిహ్నం, ఆకలి అసతల శిఖరాల మధ్య పోరాటంతో స్వార్థం ద్వేషం లోయల్లోకి జారిపోతూ మొగలి పట్టతో గంతో మందారంతో బాంబుతో మానవ రూపంలో నాశన చన విస్ఫోటనం, నలిగి ముక్కలు ముక్కలై చెదరిన శరీరంతో మానవ సంస్కృతి ప్రపంచం భగ్గుభగ్గున మండుతోంది, క్యాలెండర్ మారుతోంది, కానీ మనోమూలం ఒకటే, జడాన్ని కదిలించే నిశ్శబ్దాన్ని పలికించే ఆ శక్తి ఒక్క హృదిదే, ఉత్సాహం అంచుల్లో సముద్ర చలనంతో ఉద్రేక శిఖరంపై ఆకాశం శాలువాతో మట్టి కణంలో మంజీరధ్వనితో రోజు పుటలో చెరగని హక్కులతో కన్నీటి బిందు సమూహం వెలుగురేఖలతో మారిన అభినవ రూపం, నవ సహస్రాబ్దిముఖాన పారాడే సమాజ చేతనం, నిన్న కడుపులో దవానలంతో మెదడు ఆయుధంతో రేపు పిడికిలి గుండెలో గగనమంత జనస్వామ్య బింబంతో మనసులో నీలి సముద్రం రాగ సముద్రమో పాల సముద్రమో అవడంలో ఆశ్చర్యం లేదు, అంతకన్నా అయోమయం లేదు, అంతర్ముఖం లేదు.
1: బాసరచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత కాంచనవల్లి చిన వెంకటరావు వచన రచన నుండి ఓ కండిక, ప్రముఖ కవి మాదిరాజు రంగారావు కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలన.

0: కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇలా 10:39 నిమిషాలకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగంలో బాలగంధర్వ గురించి విశేషాలుంటాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. హాయ్, హలో, నమస్తే శ్రోతలందరికీ, శుభోదయం. మీ అభిమాన కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ సంగీతంలో మధుర రాగాలు, చిరస్మరణీయ గీతాలు, తాజా హిట్ పాటలతో మీకోసం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మరింత ఆనందంగా మారాలని కోరుకుంటూ ఈ సంగీత యాత్రను ప్రారంభిద్దాం. ముందుగా ఒక అద్భుతమైన పాటను ఆస్వాదించండి.

ఆ చక్కటి పాట తర్వాత ఇప్పుడు రెండో పాట వినబోయే ముందు శ్రోతలు నేను వినిపించే పాటలనే కాదు, మీరు వినిపించే మీరు కోరుకునే పాటల్ని కూడా మీరు ఈ సింగిడి కార్యక్రమంలో వినవచ్చు. అది ఎలాగంటే శ్రోతలందరికీ తెలుసు, ఫోన్ చేసి పాటల్ని కోరుకోవచ్చు. మరి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు చెప్తున్నా, రాసుకోండి, ఫోన్ చేయండి. 2300081 మరొక నంబర్ 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ 087732 జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది. వెంటనే ఫోన్ చేయండి, నచ్చిన పాటను వినండి. ఇప్పుడైతే రెండో పాటను వినిద్దాం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య

0: అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, ఎవరు ఏంటో కనుక్కుందా. హలో హలో
2: హలో మేడం,
1: చెప్పండి ఎవరు. లసంబాయ్ గారు, సుందరయ్య నగర్, ఆదిలాబాద్. ఏం చేస్తుంటారమ్మా?
2: ఏం చేయం మేడం, ఇంట్లోనే ఉంటా. మా మామరాజి పెళ్లి రోజు ఉన్నది వల్ల.
1: అవునా? ఏం పేరు?
2: జోష్న.
1: ఓకే, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఏ పాట వినిపిస్తారండి మామరాజు కోసం?
2: పెళ్లి పుస్తకం.
1: ఓకే
2: సరేనా?
1: వేస్తాను. తిన్నారా?
2: తినలే ఇంకా మేడం.
1: ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో?
2: మా ఇంట్లో నా కొడుకులు, నా బిడ్డలు అందరం ఉంటాము.
1: అంటే పెళ్ళిళ్ళు అవ్వలేదా? పిల్లలు, ఆడపిల్లలు
2: అయినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, నా కొడుకులే అయినాయి. నా కొడుకులకు మంచికి కొడుకు బిడ్డ ఉన్నారు ఇద్దరికి. నా పెద్ద బిడ్డకి ఇద్దరు బిడ్డలు, నా చిన్న బిడ్డకు ఒక కొడుకు. నా పెద్ద కొడుకు కొడుకు బిడ్డ, నా చిన్న కొడుకు కొడుకు బిడ్డ మేడం.
1: పెద్ద పెద్ద కుటుంబమే మరి. ఎప్పుడైనా ఫోన్ చేసిండ్రు అమ్మ? ఇదే ఫస్టా?
2: ఇక మొన్న నా మన్మరాలు చేసింది.
1: ఏడుంటది మీ మన్మరాలు?
2: ఏం చేయది, చదువుతున్నది, బిఏది, జాబ్ కోసం
1: వెళ్ళాడుతున్నాను. సరే సరే, పెళ్లి పుస్తకం నుంచి ఏ పాట?
2: పెళ్లి పుస్తకం అదే.
1: ఒక పాట వస్తుందమ్మా, వినండి.
2: సరే.

0: తప్పించింది ప్రాణం, కోటి మెరుపులు తాకినట్టు పరిభ్రమించింది లోకం.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. అయితే వాట్సాప్ ద్వారా పాటను కోరుతున్నారు బొక్కలగూడ నుంచి వెంకటేష్ గారు. వీరు కోరుతున్న పాట నాకు స్వతంత్రం వచ్చింది సినిమా నుంచి, ఇంకీ నేను చూడలేని అనే పాటను కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ఆ పాటను వినిపిస్తాము, వినండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. అయితే శ్రోతలారా, మీరు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకోండి. 2300 29 501. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒకదానికి ఆదిలాబాద్ స్టీడి కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయండి. నచ్చిన పాట వినండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలన కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
9: ఇది తెలంగాణ యాసవాసులకు అచ్చమైన నిలవు, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో
1: హలో మేడం.
0: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. కొత్తూరు నుంచా? ఏ మండల్ అది?
1: ఆదిలాబాద్ మండల్ మేడం.
0: ఆదిలాబాద్ మండల్లో కొత్తూరు అంటే తలమడ మండల్లో ఒకటి ఉంది.
1: ఆదిలాబాద్ మండల్లో కూడా ఉంది, ఇక్కడ అంటే సంత ర్యాంకుల దగ్గర.
0: ఓకే ఓకే. ఎప్పుడు వినలేదు ఇటు. ఓకే, ఏం చేస్తుంటారండి?
1: నేను ఏం చేయను మేడం, నేను వికలాంగుని. ఇంటిగానే ఉంటాను.
0: ఓకే, చదువుకున్నారా మరి?
1: కొద్దిగా చదువుకున్నాం మేడం.
0: సరే అండి. పిల్లలు బాగున్నట్టున్నారు మీ ఇంట్లో?
1: ఉన్నారు,
0: బాగా అల్లరి చేస్తున్నారు. స్కూల్ లేవుగా ఇప్పుడు?
1: ఇప్పుడు చుట్టూ ఉన్నాయి కదా. స్టార్ట్ అయితేమో
0: సోమవారం నుంచి.
1: అవునవును.
0: సోమవారం దోలేస్తున్నారా బడికి?
1: అవునవును.
0: సరే అండి. ఏ పాట వినిపించమంటారు?
1: రాంబాయి నుంచి రాంబాయి పాట వినిపించారు.
0: సరే వినండి, మీకోసం మీ కుటుంబ సభ్యులందరికోసం.
1: అవునవును.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ సినీ నటి మరియు నృత్యకారిణి పద్మిని జయంతి. దక్షిణ భారత సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి పద్మిని.

0: 1932 సంవత్సరంలో ఇదే రోజున కేరళలో జన్మించారు. పద్మిని తన అక్క చెల్లెళ్ళైన లలిత మరియు రజనీలతో కలిసి ట్రావెన్కోర్ సిస్టర్గా ప్రసిద్ధి చెందారు. భరతనాట్యంలో అపార ప్రతిభ కనబర్చిన పద్మిని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వందలాది చిత్రాలు నటించారు. ఆమె నటనలో సహజత్వం, నృత్యంలో లయబద్ధత ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అనేక ప్రముఖ నటులతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ప్రాణం పోశారు. భారతీయ సాంప్రదాయ నృత్య కళను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన కళాకారిణిగా పద్మిని చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఆమె కళా జీవితం నేటికి అనేక మంది కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
1: గింజ గింజ గింజ మీద బుసుక బుసుక.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను సాధించే ఒక జీవన విధానం. యోగాలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులు ఉంటాయి. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అన్ని వయసుల వారు యోగాని అభ్యసించవచ్చు. నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను తన దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటున్నారు. యోగం ఆరోగ్యానికి మార్గం, ఆరోగ్యమే ఆనందానికి మూలం.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంతేకాదు ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇప్పుడు మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ నటుడు గోపీచంద్ పుట్టినరోజు. గోపీచంద్ మొదట ప్రతినాయక పాత్రలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈయన ప్రస్తుతం యాక్షన్ హీరోలలో ఒకరు. జూన్ 12 1979 సంవత్సరంలో జన్మించారు. ప్రముఖ దర్శకులు టి కృష్ణ కుమారుడు ఈయన. చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగిన గోపీచంద్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు. 2001 వచ్చిన తొలి వలపు చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా జయం, నిజం, వర్షం చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తర్వాత హీరోగా తిరిగి వచ్చి యజ్ఞం సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. అనంతరం లక్ష్యం, శౌర్యం, గోలీమార్, లౌక్యం వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు గోపీచంద్. తన నటనలో గంభీరత, యాక్షన్ సన్నివేశాల్లో సహజత్వం, కష్టపడే స్వభావం ఆయన విజయాలకు కారణం. వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చాలా సరళంగా, వినయంగా ఉంటారని సినీ పరిశ్రమలో పేరు ఉంది. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ హీరోగా నిలిచిన గోపీచంద్ మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సింగడే కార్యక్రమం వింటున్నారు.

ఇది తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని 8:40 నుండి ఆస్వాదిస్తున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. మధురమైన తెలుగు సినీ గీతాలను ఆస్వాదించినందుకు కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముగింపుకు చేరుకుంది. వేడుకలు చెప్పే ముందు మీకోసం మరొక అద్భుతమైన గీతాన్ని అందిస్తున్నాం. ఈ మధురమైన పాటతో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇక వినండి ఈ ELT సింగిడి కార్యక్రమంలో చివరిగా ఈ పాట.

ఇంతటితో ఈలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలకు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

తో పాటు రేపు ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం అస్సాం నాగాలాండ్ రాష్టాల మధ్య కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ఈశాన్య ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందం ద్వారా సదరు ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణకు మార్గం సుగమం అవుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు సీఎంతో చర్చించాలని తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దేశంలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాలం సీజన్లో పంటలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా రాష్ట ప్రభుత్వానికి నివేదించాయి. వీలున్నంత వరకు తక్కువ నీటితో పండే పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాయి. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంటులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం మెక్సికో నగరంలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణకొరియా 2-1 గోల్స్ తేడాతో చెక్ రిపబ్లిక్ జట్టుపై విజయం సాధించింది. రాష్టంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ మనం 2002-2010 టైం బౌండ్ లో వచ్చిన పాటలను ప్లే చేసుకోబోతున్నాం. మరి మీరు కూడా ఈ టైం బౌండ్ లో వచ్చిన పాటలను రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే 0402324052 నంబర్కి రిక్వెస్ట్ చేసేయండి. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు.

0: మీరు విన్న ఈ పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించినందుకు కృతజ్ఞతలు అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా కోరుతున్నారు. అలాగే వెంకటేష్ నందిపేట నుండి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 2002-2010 టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మాకు రిక్వెస్ట్ పంపించగలరు. మా ఫోన్ నంబర్ 0402-324-0852. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లబ్లో సమయం 10:10.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఖుషీ మూవీ నుండి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కలిత్కర్, ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత కోరుతున్నారు. అలాగే ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:54. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఘర్షణ మూవీ నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, అలాగే ఒక మంచి పాట కోసం రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, బిల్లు రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం శ్రీనివాస్ పాడిన ఈ పాట

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనసంత నువ్వు చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సంహృత, ఉమ్మేడ నుండి దివాకర్, విమల, యష్ణ కోరుతున్నారు. అలాగే కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సంతోషం మూవీ నుండి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్, శివకుమార్, రాజ్ కుమార్, నరసింహమూర్తి, అలాగే వరంగల్ కరీమాబాద్ నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మీ అందరి కోసం కేకే ఉషా పాడిన ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:41:40. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2002-2010 టైమ్ బౌండ్ లో వచ్చిన సాంగ్స్ ని ప్లే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్లే చేసుకోబోతున్న పాట మగధీర చిత్రం కోసం రీటా అనూస్ పాడిన పాట. మరి ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి, నల్ల సుదర్శన్, సరిత, వినయ, పూజా, లోహిత్ ఓల్డ్ శివగంగా నగర్ నుండి, ధనరాజ్, సునీత కోరుతున్నారు. అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తిరాజ్, రాజ్ కుమార్, సరోజ, సంతోష్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రాంలో ఇప్పుడు వినబోతున్న పాట అపరిచితుడు చిత్రం కోసం జెస్సీ కేకే సుజాత పాడిన పాట. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కన్యగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, మేధాంశ, అనిరుద్ధ, శ్రేయాంశ్, హస్తినాపురం ఈష్ నుండి కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్విభా, శ్రీభు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సుపరిచిత.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో చివరిగా రాబోతున్న పాట అతడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా లోకేశ్వర్, విక్రాంత్, లావణ్య, దుర్గయ్య, కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చప్పల్ బజార్ నుండి మేడిశెట్టి కొండలరావు, శ్రీనివాస్ పార్షిగుట్ట నుండి అఖిల, అరుణ, రాజేందర్, స్వర్ణలత కోరుతున్నారు. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట ఇప్పుడు జ్యోతి సైన్ ఆఫ్ చెప్పేస్తుంది. మరి గుర్తుకొస్తున్నాయిలో మిమ్మల్ని పలకరించడానికి నెక్స్ట్ ఆర్జే అనుపమ రెడీగా ఉన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జూలై 1 నుంచి ప్రారంభించబోయే వీబీజీరామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్టానికి 3,825 కోట్లకు పైగా కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ కొత్త పథకం కింద గ్రామీణులకు 125 రోజుల పని దినాలు లభిస్తాయని, చేసిన పనులకు వారం రోజుల్లోనే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో వివిధ పథకాల కింద జరుగుతున్న పనుల పర్యవేక్షణకు జిల్లాకు 2 చొప్పున 16 మంది ఉన్నతాధికారులను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్, పీఎం సురక్ష బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యసభ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని తెలంగాణ పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు వల్లే నామినేషన్ను తిరస్కరించారన్న ప్రచారాన్ని ఖండించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం 3:30 విడుదలవుతాయని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అలువాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. భారత పిస్టల్ షూటర్లకు హై పెర్ఫార్మెన్స్ కోచ్గా సేవలందిస్తున్న ప్రముఖ కోచ్ ఆసియా క్రీడల

0: మాజీ స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన 49 ఏళ్ల జస్పాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రాష్టంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్దతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు. ఫ్రైడే మార్నింగ్ షో వేస్తున్నాం, రండి హో.

ఒక ధార్మిక ప్రవచనకర్త చిత్రం గురించి చెప్పడం గమనార్హం. ఇంతకీ ఇన్ని విశేషాలు సంతరించుకుని మీ ముందుకు ఈరోజు ముస్తాబాయ్ వచ్చిన ఫ్రైడే మార్నింగ్ షో ఏ సినిమానో గెస్ట్ చేయండి.

0: ధీరనా
1: తకిట ధిమి
0: నాట్యం
1: తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఫ్రైడే మార్నింగ్ షోకి అత్యంత ఉత్సాహంగా స్పందించేస్తున్నారు మన శ్రోతలందరూ. బాలకృష్ణ నరసంపేట నుంచి, అలాగే ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంబాగ్ నుంచి, సిరి రఘు సికింద్రాబాద్ నుంచి, రవికుమార్ వడ్లమాని అల్మాస్ కూడా నుంచి, అండ్ ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, వీరందరూ చాలా ఉత్సాహంగా ఈ చిత్రం మాకేంటో తెలుసు అని జవాబు కూడా పంపించేశారు. తొలి వాన చినుకు తర్వాత వచ్చే మట్టి సువాసన ఈ చిత్రం. కమర్షియల్ చిత్రాలతో విసిగెత్తిపోయిన ప్రేక్షకుల మనసులో పన్నీరు చల్లిన అద్భుతం ఈ చిత్రం. 4.5 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా సౌర

0: తెలుగు మన మాతృభాష అయినందుకు సంతోషంతోనూ, అద్భుతమైన చిత్ర రారాజం గురించి మీతో విశేషాలను పంచుకునే అవకాశం వచ్చినందుకు కించిత్ గర్వంతోనూ, కళల పట్ల వినమ్రమైన నమస్సులతో వివిధ్ భారతి వేదికగా తీసుకువచ్చాను శంకరాభరణం చిత్ర విశేషాలను ఈరోజు ఈ శుక్రవారం ఉదయం మార్నింగ్ షోగా.
1: చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి?
2: సగమ్మ తనిస.
1: అవరోహణ?
2: సన్నిత మకస.
1: మరి ఆ రిషభం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే.
3: నిజమేలేండి, వృషభం పడితే మరి
1: ఏమిటది? వృషభవా రిషభవా?
3: రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటు అన్నాను, దశమం పడితే హిందోళం కాదు కదా, చారుకేసు అవుతుంది.
1: చారుకేసు
3: కాదండి, చారుకేసు ఎట్ట అవుతుంది? కాఫీ, కాఫీ అవుతుందండి.
1: నువ్వు లేకరికి ముందు లే. విషభవాన మాట కూడా పలకడం చేతకాని వాడివి. సంగీతం గురించి మాట్లాడటానికి నీకేం అర్హత ఉందయ్యా? తెలిస్తే తెలిసినట్లుండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి.
3: అది కాదండి
2: బాబు గారు, నామన్ని మరొకసారి కలుస్తాను.
0: గతం రీల్లా కనిపిస్తోందా? భారతీయ కళను ప్రపంచస్థాయి చిత్రంగా మలిచి సంస్కృతి అంటే ఇది, కళ అంటే ఇది అని గౌరవాన్ని అందిపుచ్చుకున్న తెలుగు సినిమాకే అలంకారం ఆభరణం, శంకరాభరణం. కళలు కళ తప్పుతున్న రోజుల్లో మనకు దారిచూపి ఇది మన సంస్కృతి, దానిపట్ల మనకుండాల్సింది గౌరవం మాత్రమే కాదు బాధ్యత అని గుర్తుచేశారు కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. ఇది మన సమాజానికి అందించిన మేలుజాతి వజ్రం. కోహినూర్ వెలుగు కూడా ఈ శంకరాభరణం ముందు వెలవెలపోతుందేమో కదా.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 20 నిమిషాలు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం తెలుగు సినిమాకే చిత్రరారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. మరి ఈ సినిమా కథ ఎలా మొదలైందో తెలుసా? సిరిసిరి మువ్వ హిందీ వర్షన్ సర్గం షూటింగ్ చేసుకుని బొంబాయి నుంచి తిరుగు ప్రయాణం కట్టారు కళా తపస్వి. కమర్షియల్ హంగులు లేకుండా 6 ఫైట్లు, 5 డ్యుయెట్లు, హీరో అంటే ఇలా ఉండాలి, ఇలాంటి సూత్రాలను చెరిపేసి అమ్మ లాలనలా, ఆత్మ అందరంగంలా, హృదయ నాదంలా, నా అంతరంగ ఆవిష్కరణలా ఉంటూనే కళాత్మక చిత్రం తీయాలి అని చెప్పి వారికి అనిపించిందట. నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు ఓకే చెప్పేశారు. సామెత చెప్పినట్టు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా అన్నీ అమరిపోయాయా? మాట్లాడుకుందాం.

0: దర్శక నిర్మాతలు కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక దశలో ఈ సినిమాకు ముఖ్య పాత్రలో శివాజీ గణేశన్ కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ అయితేనో అని చెప్పి అనుకున్నారట. కానీ అడగలేదు. రెబెల్ స్టార్ కృష్ణరాజు గారిని అడిగారు. వారు నమ్రతగా తిరస్కరించారు. నా ఇమేజ్కి ఈ చిత్రం సరిపోదేమో, నేను చేస్తే బాగుండదేమో అని చెప్పి అన్నారు. అప్పట్లో వైజాగ్లో డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న జేవీ సోమ్యాజుల్ గారిని స్క్రీన్ టెస్ట్ వేసి ఓకే అనుకున్నారు. మరి మరో ముఖ్య పాత్రకు మంజు భార్గవి గారిని సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం గురించి వారి మాటల్లోనే విందామా.
1: ఈ ఆభరణం వచ్చి డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారి ద్వారా వచ్చింది నాకు. అంతే, ఎన్నో సినిమాలు, ఎన్నో కోట్లాది సినిమాలు తీశారండి.

0: ఫార్టీ ఇయర్స్ పీపుల్ ఆర్ స్టిల్ రిమెంబరింగ్. సో ఇది దైవాధీనం అనాలి అంతే. శివుడు హీ వాంట్ మూవీ టు బి మేడ్ వేర్ పీపుల్ కెన్ రిమెంబర్ శంకర అంతే చెప్పాలి.
1: ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని మించి ఆశించానేమో. జీవితాంతం మీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరికనే మిగిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి మీ పేరు పెట్టి పిలుచుకుంటాను. మీకు అభ్యంతరమా బాబు గారు? మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విషనాగం. ఆ విషకీటకం శంకరుడికే ఆభరణమైందని నాలో రూపం దిద్దుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాల చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు.
2: అన్నీ మెలిమెలిగా అమర్చుకుంటున్న సమయంలో పాటలు, శాస్త్రీయ సంగీతపు కనీస సంగతులు కూడా తెలియని నేను పాడడం ఎంతమాత్రం భావ్యం కాదని నమస్కరించేశారట బాలసుబ్రహ్మణ్యం గారు. కేవీ మహాదేవన్ గారికి ఫోన్ కాల్ వెళ్ళింది. మామ, బాలు పాడేటట్టుగా ట్యూన్ కడతావు కదా అని. ఎందుకంటే తెరపైన కనిపించేది శంకర శాస్త్రి గారే హీరో, కాని తెర వెనుక మాత్రం మన బాలసుబ్రహ్మణ్యమే హీరో అని చెప్పి అన్నారట. అన్నట్టుగానే తెర వెనక హీరోకు తొలి జాతీయ పురస్కార సత్కారం శంకరాభరణమే ఆ శంకరుడి ఆభరణంగా అందింది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మన తెలుగు చిత్రరారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. నేను మీ రేడియో సఖి అనుపమ. తొలిపాట ఓంకార నాదాలు షూటింగ్ చేశారు, తొలి సీన్ గుర్తుందా? అలా కాలాన్ని వెనక్కి తిప్పేసి చెప్పేనా? మరి హీరో అంటే స్టైలిష్ గా ప్యాంటు టీషర్ట్ వేసుకుని బైక్ మీద ఎంట్రీ, ఇది రొటీన్. సహజంగా ప్రతి సినిమాలో దాదాపుగా కనిపించే ఫార్ములా. కాని మనం మాట్లాడుకునేది 9 నంది పురస్కారాలతో. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే శంకరుడికి నవకళలు ఆపాదించి సౌందర్యాన్ని నింపిన శంకరాభరణం గురించి. పాత నీరు కావి పంచే, చేతిలో చెంబు, 60 సంవత్సరాల వృద్ధుడు, బట్టలు ఆరేసుకుంటే ధోవతి అంత, కళ కోసం జీవితాన్నే అంకితమిచ్చిన శ్రీమంతుడి బోసినవ్వులా చిరుగులు. ఇది తొలి సీన్. అసలు ఎవరన్నా చూస్తారా? ఎలా ఇలాంటి సీన్ చూసి కుర్చీలు వదిలేసి వెళ్లిపోయిన వాళ్లు అదే కుర్చీల కోసం ఎగబడి టిక్కెట్లు ఎలా కొనగలిగారు?

0: అల్లు రామలింగయ్య గారి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరో కళావేదికను పునరుద్ధరిస్తారట, ఎరా పాడతావా అని పెళ్లి శుభలేఖల పేర్లు రాస్తూ నర్మగర్భంగా అడగడం, దానికి పెళ్లికొడుకు తల్లి నిర్మలమ్మగారు పొంగిపోవడం, బాబుగారి పాట అనడం చిత్రంలో ఎంత సున్నితంగా చూపించారో. పాశ్చాత్య ధోరణులతో, ఫారెన్ పోకడలతో సంగీతాన్ని ఖూనీ చేస్తున్న యువతరాన్ని శంకరశాస్త్రిగారు ఖండించి బుద్ధి చెప్పడం కూడా అంత గంభీరంగానే చూపించారు. ఈ షాట్ గురించి విశ్వనాథ్ గారు అన్నమాట ఏంటో తెలుసా? అక్కడ ఆయన అంత ఖచ్చితంగా చెప్పి పాడితేనే ఆ యువరక్తానికి అర్థమవుతుంది. అక్కడ సున్నితత్వం పనికిరాదు. కొన్నిసార్లు పిల్లాడికి కొట్టి మరీ చెప్పాలి కదా అని అన్నారు.
1: మనదేదో సా పా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి.

0: silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషాభేదాలు స్వపరభేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాయు. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిన పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం.
1: కెమెరామెన్ గా బాలు మహేంద్ర గారు, కానీ సినిమా మధ్యలో వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దర్శకుడిగా అవకాశం రావడంతో విశ్వనాథ్ గారి అనుమతి తీసుకుని వెళ్లిపోతే వేరొకరు, అంటే బాలు మహేంద్ర గారి అసిస్టెంట్ కస్తూరి గారు పూర్తి చేశారు. అప్పటికి 5 పాటలు రికార్డింగ్ అయ్యాయి. చివరి పాట దొరకునా రాయాలి. కాని ఇక్కడ వేటూరి గారికి ఆరోగ్యం అస్సలు బాలేదు. ఎలా? వారు కూర్చొని అలాగే హాస్పిటల్ బెడ్ మీదే రాసిచ్చారు. ఈ పాట నేను మాత్రమే రాయాలి, ఈ పాట రాశాక నాకేం జరిగినా పర్వాలేదు అన్న శివ సంకల్పంతో పూర్తయింది ఆ పాట. వినేద్దామా?

0: ఆ పాటలో చెప్పినట్టు ఇలాంటి సినిమాలు మీ ముందుకు తీసుకురావలడం మాకు కూడా ఇలాంటి సేవ దొరకునా అని అనిపిస్తుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం చిత్ర రారాజం, ఆణిముత్యం, శంకరాభరణం చిత్ర విశేషాలు. అన్నవరం గుడిమెట్లు, ప్రసాదం, బామ్మ కావుడు, ఒరే నా మరచెంబురా, ఇలాంటివన్నీ గుర్తున్నాయా? చంద్రమోహన్ గారు తొలిచూపులనే రాజలక్ష్మిని చూసి ప్రేమించడం ఎంత నేచురల్ గా చూపించారు కదా. పెళ్లిచూపులప్పుడు తులసి మంజు భార్గవి కొడుకు శంకరం, అక్క అబ్బాయి నచ్చితే స్టీల్ గ్లాసు లేకపోతే గాజు గ్లాస్ తీసుకోండం, అలాగే తల్లి దగ్గరకు వెళ్లి పాడడం, ఇలాంటివి ప్రతి ఒక్క సీన్ మనరంజకంగా మనకి ఎంతో ఇష్టంగా తెరపైన కనిపిస్తాయి. పెళ్లి కొడుకు రాగాల పేర్లు చెప్పలేక అటు తర్వాత గుళ్ళో పాట పాడి మెప్పించడం మరొక హైలైట్.

0: సాక్షి రంగారావు గారితో శంకరశాస్త్రి గారి సంభాషణ గుర్తుందా? సుఖాల్ని కలిసి అనుభవించాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందామని అప్పు చేసిన డబ్బుతో కొంత అతని చేతిలో పెట్టడం చూసి ప్రేక్షకులంతా థియేటర్లలో కదిలిపోయారట. మరి కథ మనం అత్యంత క్లుప్తంగా చెప్పుకుంటే, భారతీయ కళల పట్ల అత్యంత అంకిత భావంతో ఉండే శంకరశాస్త్రి గారికి తులసి మంజు భార్గవి అనుకోని పరిస్థితులలో కలుస్తుంది. ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సమాజం ఆయన్నే వెలివేస్తుంది. ఒక జమీందారు చేసిన అత్యాచారం తర్వాత దారి తెలియక ఆశ్రయం పొందుతున్న స్త్రీమూర్తి గురించి సమాజ నిరాదరణను కూడా ధిక్కరించిన ప్రగతిశీలమైన ఆలోచనలున్నవాడు శంకరశాస్త్రి. కళావైభవం తగ్గినా తన వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చుకోడు శంకరశాస్త్రి, అస్సలు రాజీ పడడు.
1: బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరిగిపోయిందమ్మా. మనసులో తీసుకు తీసుకు పోయింది పాప. మీ అమ్మ జబ్బు పడడంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి చావు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కాని ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయింది. పోతూ పోతూ తన యావతి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితే.
2: ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయకష్టం చేసి బ్రతికాను, శరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాలి. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు.
1: నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకారికో వినియోగించవచ్చుగా.
0: ఇక్కడ తులసికి ఒక కొడుకు పుడతాడు. ఎలాగైనా శంకరశాస్త్రి గారి దగ్గర చేర్చి ఒక గొప్ప మనిషిగా కళాకారుడిగా తీర్చిదిద్దాలనుకుని కొడుకుని పంపిస్తుంది. శంకరశాస్త్రి గారి పట్ల ఆమెకున్నది కేవలం కళారాధనే. ఆయన అప్పుల్ని తీర్చి ఆయన పేరిట కళావేదిక స్థాపించడంలో అనిర్వచనీయమైన తృప్తి పొందిన తులసి ఆ కళాకారుడి మరణంతోనే తాను కూడా ప్రాణం విడుస్తుంది. ఓహ్, క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిలుతాయి కదా.

అప్పట్లో జేవి సోమయాజులు గారు రోడ్డు మీద ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తే ఎగాదిగా చూసేవారట జనం. అదే శంకర శాస్త్రి గారికి తెరపైన నీరాజనాలు పట్టారు. పంజాబీలు, తమిళులు, ఒకరేంటి ఉత్తర దక్షిణ భారతీయులందరూ అందరినీ కదిల్చిన తెలుగు చిత్ర రారాజం, తెలుగు సినిమాకే తలమానికం శంకరాభరణం. ఆంధ్రా దాటి తమిళనాడులో శంకరా పాట రికార్డింగ్, అంతేనా 3 రోజుల పాటు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ధార్మిక ప్రవచనకర్త ప్రసంగించడంతో అర్థమైంది తెలియని వారి ఎందరికో ఈ చిత్ర గొప్పదనం. కేరళలో అయితే ఈ చిత్రం 7.5 పాటు ఆడింది. సినిమా అంతా మలయాళంలో డబ్ చేసినా పాటలు మాత్రం యథాతథంగా ఉంచేశారు.

ఉత్తమ చిత్రంగా బంగారునంది జాతీయ పురస్కారం, ఉత్తమ సంగీతానికి కెవి మహదేవన్ గారికి, నేపథ్య గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, గాయనిగా వాణి జయరాం గారికి జాతీయ పురస్కారాలు, ఎన్నో ఇతర అవార్డులు అందుకుంది శంకరాభరణం సినిమా. ఇందాక చెప్పుకున్నట్టు 9 నంది పురస్కారాలు కూడా. రష్యా, ఇటలీ, అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో ఆడింది. ఈ చిత్రానికి ప్రపంచమే ఛత్రం పట్టింది. మాటలు ఎక్కువగా లేకపోవచ్చు, అది తక్కువగా రాసిన జంధ్యాలగారి నేర్పరితనమా, భావాలను చూపాలనుకున్న దర్శకుడి అభిమతమా? భారతీయ కళను సినిమా మాధ్యమాన్ని ఉపయోగించి ప్రపంచానికి సగర్వంగా అలంకరించిన ఆభరణం శంకరాభరణం. భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకుంటున్నాను.

ఉన్నారు కళా తపస్వికి విశ్వనాథ్ గారు. ప్రాచీనమైన కళలను రక్షించి గౌరవించి మన జీవన స్రవంతిలో అంతర్భాగంగా చేసుకోవలసిన బాధ్యత మనందరిది అని నేర్పుగా, ఓర్పుగా, కళాత్మకంగా మన మనస్సుల్లో చెక్కారు కళా యశస్వి. ఈ కార్యక్రమం విన్నాక నవతరంలో కూడా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను నేర్చుకుని గౌరవించి ముందుకు వెళ్తారన్న నమ్మకంతో వివిధ భారతి అందించిన ఆభరణం ఈ శంకరాభరణం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో మరి నేను ఇందాక మీ అందరితో చెప్పాను కదా, ఒక చిరు బాధ్యతను కూడా మనం నెరవేరిస్తే ఎలా ఉంటుంది అని. చార్ధామ్ యాత్ర, దీనికోసం కోట్లాది మంది ప్రార్థిస్తారు ఒక్క చోటుకైనా కనీసం జీవితకాలంలో వెళ్లాలని. అందులో ఒకటి కేదార్నాథ్. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఆనందంతో పుణ్యంతో తిరిగి వెళ్లిపోతారు. మరి పర్యావరణవేత్త ప్రదీప్ సాంగ్వాన్ అందరినీ కలుస్తాడు. ఏం చెప్తాడు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకుని వారు రచించిన గీతాలను వింటున్నాం ఈ రోజు చేతిని స్ఫూర్తిలో. మరి హిమాలయ పర్వత శ్రేణులు మన దేశానికి ఎంతో గర్వకారణం, అందానికి పుట్టిల్లు కూడా. కానీ వ్యర్థాలు, వేస్ట్తో నిండిపోయి అక్కడ కూడా పరిస్థితి మారిపోతోంది. పర్యావరణవేత్త ప్రదీప్ సాంగ్వాన్ హీలింగ్ హిమాలయాస్ బృందంతో కలిసి క్యారీ మీ బ్యాక్ అంటే నన్ను వెనక్కి తీసుకెళ్లండి అనే ఐడియాతో ముందుకొచ్చారు. ప్రతి ట్రావెలర్కి ఒక చిన్న బ్యాగ్ అందిస్తారు. కేదార్నాథ్ దర్శనం తర్వాత అక్కడ పేరుకుపోయిన వ్యర్థం ఎంత మోయగలిగితే అంత, అంటే కిలో కానీ 2 కిలోలు కానీ అలా భుజం మీద వేసుకుని కిందకు తీసుకువెళ్లాలి. అద్భుతంగా ఉంది కదా మన పర్వతాలని మనమే శుభ్రపరచుకోవడము. మరింత మాట్లాడుకుందాం ఈ పాటి తర్వాత.

కార్యక్రమం వింటూ చంద్రకళ గారు దీకొండ నుంచి ఒక పెద్ద కవిత రాశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి. మరి క్లుప్తంగా ఒక రెండు లైన్లు చదివైనా, గుళే పకావళితో మొదలైన అతని సినీ గీతాల గుబాళింపులు కర్పూర వసంతాలు వెదజల్లుతూ ఎన్ని యుగాలైనా ఎగిరిపోని గంధాలు చాలా చక్కగా రాశారు. మీకు తెలుగు భాష మీద పట్టుండడమే కాదు, మన రచయితలన్నా మన తెలుగు భాష పద కవితలు గురించైనా మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు. మరి ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రదీప్ సాంగ్వాన్ గారి గురించి. హిమాలయాల్లో పేరుకున్న టన్నుల కొద్దీ వ్యర్థాలను చార్ధామ్ యాత్ర, ముఖ్యంగా కేదార్నాథ్ యాత్ర ముగించుకుని వచ్చిన అందరు ప్రయాణికులకి వీరొక సంచి ఇస్తున్నారు ఆ వ్యర్థాలను తీసుకురావడానికని చెప్పుకున్నాను కదా. టన్నుల కొద్దీ వ్యర్థాలతో హిమాలయ శ్రేణులు అందాన్ని కోల్పోవడమే కాదు, దీనివల్ల పర్యావరణానికి హాని కూడా జరుగుతోంది. ఇలా కాస్త కాస్తగా ఆ వ్యర్థాలని కేదార్నాథ్ యాత్ర పూర్తయ్యాక కిందకు దిగేటప్పుడు ఆ వ్యర్థంలో కొంచెం కూడా మనము తెచ్చేశామనుకోండి, మన హిమాలయాలు ఊపిరి పీల్చుకుంటాయి. భారతీయుడిగా ఇది ప్రతి పౌరుడి బాధ్యత కాదంటారా? ప్రతి యాత్రికుణ్ణి వెంటపడి బతిమాలై అర్థం చేయించి బ్యాగ్ అందిస్తున్న ప్రదీప్ సాంగ్వాన్ చేసే నిస్వార్థ సేవకు హ్యాట్స్ ఆఫ్. పక్కవారి గురించి పట్టించుకుని ఈ రోజుల్లో పర్వత శ్రేణులను కాపాడే పవిత్రమైన పనిని భుజానికెక్కించుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ ప్రదీప్ సాంగ్వాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్ లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ ను రాష్టపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సెనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీ

0: కి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్ లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇప్పుడు విందాం కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా పుష్ప 2 ఈ చిత్రంలో మహాలింగం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం ఆది పురుష్. ఈ చిత్రంలో రామజోగే శాస్త్రి రచించిన గీతాలు విందాం. అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా సంగీతం అందించారు. కార్తిక్, శ్వేతామోహన్ ఆలపించిన ఈ గీతం మనందరి కోసం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.
2: ఇప్పుడు విందాం దేవరా. ఈ చిత్రంలో శిల్పారావు పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం అందించారు అనిరుద్ధ్ రవిచందర్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12:53.

0: స్వీయ సంగీతంలో విశాల్ మిశ్రా ఆలపించిన యానిమల్ చిత్రగీతం విన్నారు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్

0: మన జనరంజని.
1: ఇప్పుడు విందాం ఆచార్య. ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడిన అనంత్ శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు మణిశర్మ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ద రాజా సాబ్ ఈ చిత్రంలో విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన కృష్ణకాంత్ గీతం విందాం. సంగీతం అందించారు తమన్ ఎస్ఎస్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. రాష్ట ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ది సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రాష్ట ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు పెంచిందని ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు, దుకాణాలు, గోదాములు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఈ ఉదయం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: 10 లక్షల వరకు మీకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు మంచి ఏదైనా బిజినెస్ లకు ఉపయోగపడండి. షాప్స్ పెట్టుకోండి, గోడౌన్స్ కట్టుకోండి. 30 లక్షలతో గోడౌన్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ స్థలం ఉంటే ఈ 3 సర్పంచ్ 4 సర్పంచ్ ఎక్కడ ఉన్నా మా మహిళా సంఘానికి ఒక గోడౌన్ ఇచ్చి ఇమిడియట్లీ కట్టేసేయాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వ ప్రగతి వివరాలతో కూడిన బుక్లెట్లను పంపిణీ చేశారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రాజకీయాలకు అతీతంగా శుభ్రం చేయాలని సూచించారు. రాష్టంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా సమాజంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని

0: స్మైల్ వంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. బాల కార్మికులను గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బడియేడు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నిన్న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ సమాపేశం అనంతరం ప్రధానమంత్రితో సమాపేశమైన ముఖ్యమంత్రి సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా మహారాష్ట ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ కింద 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల విస్తరణకు 38,595 కోట్ల రూపాయల ప్రతిపాదనను సమర్పిస్తూ దీన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సంస్థల ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యోగా శిక్షకుడు కోదండరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: శారీరక లేదా మానసిక రుగ్మతలు పూర్తిగా తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యవంతంగా మారి ఆరోగ్య ఖమ్మంగాను అలాగే ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపు చెందేందుకు నాంది పలకాలని, అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ,
0: ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ఆయుష్ విభాగం ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, వృద్దులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆయుష్ ఆసుపత్రి యోగా శిక్షకుడు రాజమొగలి ఆకాశవాణితో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు.
2: యోగా వల్ల ఏంటంటే హెడ్ ఏక్ అనేది తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది, డయాబెటీస్ పాలు కూడా రావచ్చు. ఎస్పెషల్లీ లేడీస్ పీసీఓడి కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ కానివ్వండి, పీసీఓఎస్ కానివ్వండి, సో అన్నిటి కూడా యోగా ద్వారా డిఫరెంట్ ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్ క్రియల ద్వారా మనం చాలా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆకాశవాణితో తెలిపారు.
3: ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పలు పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే ముందుండడం అభినందించే విషయం.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సందర్బంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల మండలంలో సభాస్థలాన్ని, పార్కింగ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని బూరుగూడ విద్యుత్ ఉప కేంద్రంలో రేపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యుత్ శాఖ ఏడీఈ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ గాలుల వల్ల చింతలమాలపల్లి మండలంలోని పంగిడి మాధర, గిన్నెదరి గ్రామాలతో పాటు ఆసిఫాబాద్ మండలం వాగ్దాం గ్రామంలో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జిల్లా కేంద్రం నుంచి తిరియాని వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడంతో అధికారులు వాటిని తొలగించారు. రాష్టంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే పరిస్థితులు ఉన్నాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాలు.

0: వర్షాల ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ తెల్లవారుజామున నల్గొండలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగార్జునసాగర్, హాలియా ప్రాంతాల్లో గాలివర్షం కారణంగా గంటన్నరకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట ఆరోగ్య శాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో రోగులకు సేవల పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులను బదిలీ చేసినట్టు తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ది సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్టంలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాల్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. మరి 1:20 అనగానే మనందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి? షో టైం. ఎస్, షో టైం కి స్వాగతం. సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం లో ఎలా పాల్గొనాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడే మేము వివిధ భారతికి అలవాటు పడుతున్నామండి అంటే 0402324 0852 0423 2408 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్ కి పంపించేయడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో, షో టైం. తొలి ప్రశ్న, ఈరోజు బాల కార్మిక నిర్మూలన కోసం వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ గా జరుపుకుంటున్నాం ప్రపంచ వ్యాప్తంగా. అది ప్రతి సంవత్సరం జూన్ 12 చేసుకుంటాం, అవునా? మరి ఇది అంటే ఈ రోజుని ఎప్పటి నుంచి అంటే ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం? వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ ని మనం ప్రతి సంవత్సరం జూన్ 12 జరుపుకుంటున్నాం, ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్ కి వాట్సాప్ చేసేయండి.

మరిషో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, బాల కార్మిక నిర్మూలన దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ ని మనం ప్రతి సంవత్సరం జూన్ 12న జరుపుకుంటున్నాం కదా, ఇది ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 2002. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, గజ్వేల్ నుంచి అనిత, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, నాగారం నుంచి ఝాన్సీ కృష్ణ, సూరారు నుంచి రాణి సుప్రియ, వరంగల్ నుంచి భిక్షపతి, భూదన్ పొంజంపల్లి నుంచి మార్కండే అనిత, ఉప్పల్ నుంచి శ్రీకాంత్, పంజగుట్ట నుంచి ఉమా, గీతానగర్ నుంచి నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నిమాని నుంచి పున్న వెంకటేశం, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఒక్క షో టైం బోలెడంత ఆనందం మాత్రమే కాదు, బల్క్ లో కంప్లైంట్స్ కూడా. మా పేర్లు చదవట్లేదు, మేము రైట్ ఆన్సర్స్ పంపించేశాము. మాకు కూడా తెలుసు మీ అందరూ చాలా తెలివైన వారు, సమయానికి వివిధ భారతి అంటే ఇష్టంతోటి జవాబులు కూడా పంపించేస్తారు. కానీ కాస్త మనం కూడా సమయాన్ని చూసుకుని చకచకా షోని ముందుకు తీసుకువెళ్లిపోదాము. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైమ్ లో పాల్గొనాలంటే నంబర్ తెలుసు కదా, 0402324 0852 0423 2408 5 2. ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. ఫోన్లు మీ అందరి చేతిలో ఉన్నాయని మాకు తెలుసు. ఆర్ మాధవన్ మనందరికి చాలా ఇష్టమైన నటుడు కదా, ఈ మధ్య వీరికి ఒక ప్రతిష్టాకరమైన అవార్డు వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆర్ మాధవన్ కు అందిన ప్రతిష్టాకరమైన అవార్డు ఏంటది? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

0: సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేశాం కదా, మరి ఇందాక షో టైమ్ లో నేను అడిగాను ఆర్ మాధవన్ నటుడు కదా వీరు, అందరూ మనందరికీ తెలుసు ఈ సంవత్సరం వారికి అందిన ప్రతిష్టాకరమైన అవార్డు ఏంటో తెలుసా, పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం వీరిని సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు, అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. న్యావన్నది నుంచి శ్రీరామ్ నరేందర్, అలాగే సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, అంకుశాపురం నుంచి సుదర్శన్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కర్ణాటక నుంచి రామకృష్ణ, పెడన నుంచి అప్పలరాజు, భద్రాద్రి నుంచి కట్ట సతీష్, సుమలత, సూరారం నుంచి బ్రూస్లీ, ఇలంతకుంట నుంచి నాగలక్ష్మి, శ్రీకాకుళం నుంచి కృష్ణారావు, కుషాయిగూడ నుంచి మౌనిక, వెంకటేష్, కానాజీగూడ నుంచి శ్రీనివాస్, పద్మావతి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తవా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

స్టూడియోలో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తోంది, అలానే మన శ్రోతల ఆక్రోశాలు కూడా. అందరి పేర్లు చదవడానికి టైం సరిపోవట్లేదని మళ్లీ మళ్లీ చెప్తున్నాం కదా. సో ఎనీవే, వీలునన్ని పేర్లు అయితే చదివేద్దాము. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో టైం 1:45, 1 గంట దాటి 45 నిమిషాలు. షో టైమ్ లో పాల్గొనాలంటే 0402324 0852, 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, సింహాసనం చిత్రంలో కృష్ణ గారి సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

పాట ఎంత గోల చేస్తోందో శ్రోతలు కూడా అంతే గోలగా మేము పంపించేసాము. పాట అయిపోతుంది, మా పేరు చదివేయండి. ఆహా, అసలు జవాబుల కంటే రిక్వెస్ట్లు ఎక్కువైపోయాయి. మరి ఇందాక షో టైంలో నేనేం అడిగానంటే, కృష్ణ గారు నటించిన సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఎవరో కాదు, షావుకార్ జానకి గారు డబ్బింగ్ చెప్పారు. మరి రైట్ ఆన్సర్స్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, ఆర్మూర్ నుంచి కళావతి, షాపల్లి నుంచి శ్రీనివాస్, మూసాపేట నుంచి నరేష్, నామలగుండ నుంచి చినరాజ, మోరిపులం నుంచి శ్రీనివాసరావు, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, ఆర్మూర్ నుంచి రాధ, హైదరాబాద్ నుంచి సుప్రియ, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, అలాగే మంచిర్యాల నుంచి పద్మారాణి, చిన్నతుమ్మలగూడ నుంచి శివకోటిశేఖర్, ఆదిలాబాద్ నుంచి భూమన్న, నిజామాబాద్ నుంచి గోదావరి గుప్త, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, వీరందరితో పాటు ఇంకా చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి మీరు ఈ రోజు షో టైంలో పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: Shah chairs high-level meeting to review preparedness for Sri Amarnath Yatra in New Delhi. Centre restricts industries from buying petrol and diesel from retail pumps. United Nations condemns attacks on oil ships carrying Indian sailors off the coast of Oman. Indian shooting legend and coach Jaswal Rana dies at 49. And in FIFA World Cup 2026, Canada to take on Bosnia-Herzegovina in Group B clash in Toronto. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15 మరికొన్ని క్షణాల్లో శక్తిశీలి.
2: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:16 శక్తిశీలి వింటున్నారు మీ రేడియో సఖి అనుపమతో. చెట్టు లెక్క గలవా ఓ నరహరి అని అప్పట్లో చెంచులక్ష్మి శ్రీహరిని అడిగింది. అది అప్పటి జమానా. ఇప్పుడు చెట్లేంటి పుట్టలేంటి, కరెంటు పోల్స్ కూడా ఎక్కేస్తానని నిరూపిస్తోంది నేటి యువతి. అదేంటి కరెంటు పోల్ ఎక్కడం అంటే? లైన్ మ్యాన్లు కదా ఎక్కుతారు. తికమక పడుతున్నారా? పడుతుండండి, ఒక పాట విన్నాక చెప్తాను.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి తెలంగాణలోని బబ్బూరి శిరీష 22 సంవత్సరాల యువతి అమ్మ పడిన కష్టాలను తీర్చే మార్గం కోసం అన్వేషిస్తోంది. చిన్నప్పటి నుంచి చెట్లను చకచకా ఎక్కేసి మామిడికాయలు తెంపేసి అల్లరి చేసేది శిరీష. అలాంటి శిరీషకు కరెంటు పోలెక్కుతున్న లైన్ మ్యాన్ కనిపించాడు ఒకరోజు. ఆలోచనలో పడింది, ఇంతకీ తనేం ఆలోచించుంటుంది?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్

0: అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు. మరి ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని ప్రయత్నాల తర్వాత కరెంటు పోల్ ఎలా ఎక్కాలో ఆ పట్టు తెలుసుకుంది. అమ్మకు తెలియకుండా కరెంట్ పోల్స్ ని ఎక్కేసేది దిగేసేది, అలా ఎక్కడం దిగడం నేర్చుకుంది. కానీ ఇలా కరెంట్ పోల్స్ ని ఎక్కాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలని తెలుసుకుంది. కరెంట్ ఆఫీస్కి వెళ్లి వెంటనే అడిగేసింది, నాకు ఉద్యోగం కావాలి, నేను జీవనోపాధి కోసం వెతుక్కుంటున్నాను, మా అమ్మకి సహాయం చేయాలండి అని చెప్పి చాలా ఇష్టంగా అడిగిందనమాట. ఆ అమ్మాయి అడిగిన తీరుకైతే అందరూ ఆశ్చర్యపోయారు. లైన్ మ్యాన్ కి ఉద్యోగం అంటే, లైన్ మ్యాన్ అనేది జనరల్ గా మనం ఏమనుకుంటామంటే పురుషులు మాత్రమే చేస్తారు కదా, అలాంటి ఉద్యోగానికి ఈ అమ్మాయి అప్లికేషన్ అడిగింది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఒక అమ్మాయి వెళ్లి కరెంట్ ఆఫీస్లో లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. వినగానే ముందర ఆ అమ్మాయి కథ వినైతే అందరు కదిలిపోయారు, కానీ కరెంట్ ఆఫీస్లో మిగిలిన స్టాఫ్ అంతా నవ్వేశారట. నీ వల్ల కాదమ్మా, ఆట అనుకుంటున్నావా, ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు అని హెచ్చరించారు. అయినా ఇప్పటి వరకు మగవారే చేశారు, అసలు నీకు ఆ ఉద్యోగానికి అర్హతే లేదు పొమ్మన్నారు. ఇదేంటి ఇలా జరిగింది, నాకు అసలు ఏ విద్యలు అంత ఎక్కువగా రావు, ఎలాగైనా సరే మా అమ్మాయి సహాయం చేయాలి అని చెప్పి నేను ఈ రంగాన్ని ఎంచుకుంటే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచనలో పడింది. ఆ ఆలోచన నుంచి ఆ అమ్మాయికి ఒక ఐడియా కూడా వచ్చింది. అదేంటో చెప్తాను ఈ పాట విన్నాక.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
1: మీట్ ద స్టార్.
2: ఒక అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. అడగగానే కరెంట్ ఆఫీస్లో ముందైతే అందరూ బిత్తరపోయారు, దాని తర్వాత నవ్వేశారు. సరే నీ పరిస్థితికి మేము జాలి పడ్డం తప్ప ఏం చేయలేమంటే ఆ అమ్మాయికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తాను. అసలు దీని ప్రొసీజర్ ఏంటో చెప్పండి. రాత పరీక్ష అయితే ఉంటుంది కదా, నేను అది మాత్రం ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి చదువుకుంది. పగలు రాత్రి చదువుకుంది, పూర్తి చేసింది రాత పరీక్షని, ఉత్తీర్ణత కూడా పొందింది. కానీ దాని తర్వాత చాలా కష్టమైనది ఫిజికల్ టెస్ట్. శారీరకంగా 8 మీటర్లు 8 మీటర్స్ లాంగ్ ఉన్న పోల్ని ఎక్కాలన్నమాట. అది కూడా ఆ కరెంట్ పోల్ని జారకుండా ఎక్కాలి, అలాగే దిగాలి కూడా. అధికారులు నిర్వహించిన ఈ పరీక్షలో కూడా పాస్ అయింది, కానీ ఉద్యోగం మాత్రం చేతికి రాలేదు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి ఇప్పటి వరకు లైన్ మ్యాన్ పేరులోనే ఉంది కదా, పురుషుల కోసమని లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లై చేసింది. రాత పరీక్ష కూడా పాస్ అయిపోయింది చక్కగా, అలాగే ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయిందన్నమాట. దీనికి అసలు ఈ ఉద్యోగానికి స్త్రీలెవరూ అప్లై కూడా చెయ్యరు. న్యాయపరమైన చిక్కుల్ని విడదీసుకుని ఇప్పుడు తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష అయ్యారు తొలి లైన్ ఉమెన్. వావ్ అనిపిస్తుంది కదా. అంటే అసలు మనకి ఇలాంటి వాటిల్లో ఎప్పుడు మగవాళ్ళనే చూస్తుంటాం. ఎప్పుడైనా కరెంట్ పోగానే చాలా మంది లైన్ మ్యాన్ బ్రదర్స్ వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి రంగాన్ని ఈ అమ్మాయి ఎందుకు ఎంచుకుంది? ఆ అమ్మాయికి నచ్చింది, చేయగలను అని అనిపించింది. ఎంచుకున్న రంగంలో ఉత్తీర్ణత పొందడం మాత్రం నిజంగా సూపర్ కదా. ఉద్యోగం చిన్నది కావచ్చు కానీ సాధించిన విజయం మాత్రం చాలా పెద్దదే కదా. పురుషులకు మాత్రమే అన్న అక్షరాలని చెరిపేసి అందరూ అర్హులే అని మార్చినందుకు శిరీషను అభినందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఏదో చేయాలని అందరికీ ఉంటుంది. మనం ఎన్నో అనుకుంటాం, యా నేను చేసేస్తాను, నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను. చిన్నది కూడా అనుకోవచ్చు, ఆ చిన్న చిన్న గోల్స్ ని కూడా మనం సాధించవచ్చు. అలా అనుకోవడానికి వేసే ఆ తొలి అడుగు, ఆ దృఢ సంకల్పం, మీ మీద మీకున్న నమ్మకమే మీ గెలుపుకు సూత్రం.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ ని. ఇప్పటిదాకా అంటే పొద్దుగల 10:30 నుంచి పగటికి 3 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి పగటికి 3 నుంచి పొద్దుమట్ట 5 దాకా డిగ్గి ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉన్నారు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాల్ని 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి ఇది మొక్కే కథంటది. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుంచి చిరస్థాయి ఈ కథ ప్రసారమవుతుంది. పొద్దుమట్ట 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ ఆదిలాబాద్ కు చెందిన డి అనురాధతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది జీ జ్యోతి. గిసుంటి ఎన్నో తీరు కార్యక్రమాలు రాత్రి 11 దాకుంటాయి. ట్యూన్ చేసే ఉంచుండ్రి 100.2 FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:02. మాట చెప్పుండ్రి పాటినుండ్రి మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ముందుగలిందాం ద గర్ల్ ఫ్రెండ్ చిత్రం నుంచి ఈ పాట. గానం చిన్మయీ శ్రీప్రద, ఎషం అబ్దుల్ వాహెబ్, సంగీతం హేషం అబ్దుల్ వాహెబ్, సాహిత్యం రాకేందు మౌలీ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం గోమూత్రి గ్రామం నుంచి కిషోర్ లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే కిషోర్ గారు.
2: నమస్తే సార్. నమస్తే,
1: ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా?
2: అందరం మంచిగా ఉన్నాం సార్.
1: ఆహా, తొలిచినకు తాకిందా లేదా మీ గ్రామాన్ని?
2: ఒకసారి వచ్చింది సార్.
1: తాకింది మరి, తొలకరి జల్లు కురిసింది మీ ఊళ్ళో.
2: తొలకరి జల్లు 7-8 వచ్చింది సార్.
1: మిరుగు నాడు పడ్డది మరి.
2: తొలకరి జల్లు మంచిగానే జరిగింది. రాత్రి అంతా 2 గంటలు పడ్డది సార్ వర్షం.
1: పలకరించింది మరి, వర్షం పలకరించింది మిమ్మల్ని.
2: పలకరించింది. ఉన్న వాళ్ళు కొందరు పెడుతున్నారు, కొందరు పెడతలేరు.
1: అంటే ఇప్పుడే పెట్టద్దని మన వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే తడి సరైన తడి ఉన్నప్పుడే పెట్టండి అని చెప్తున్నారు. అంటే వారి సూచనలు సలహాలు పాటిస్తేనే మనం మంచిగా
2: కంపల్సరీ పాటించాలి,
1: దిగుబడి సాధించవచ్చు.
2: ఫస్ట్ సారి దొరికిన గింజలు 2 సార్లు దొరికాయి సార్.
1: అవునా? కరెక్ట్. మంచి విత్తనాలు కోల్పోతాం, మళ్ళా
2: మంచి విత్తనాలని కోల్పోతాం, డబ్బుని కోల్పోతాం.
1: అవును, సమయాన్ని కోల్పోతాం. అన్ని
2: మనం ఫస్ట్ సారి తెచ్చుకున్న గింజలు కొంచెం పెట్టాలి సార్.
1: అవునవును. అంటే మంచి మనకు ఏర్పడతాయి కదా, మంచి భూమిలో పదను ఉండడం, అరే మొగులు ఉండడం.
2: అది ఆ పదన చూసి మంచి చల్లగా అయిందా లేదా అని చూసి మనం పెడితే బాగుంటది. రెండోసారి ఇప్పుడు ఉన్న వాళ్ళు కొందరు ఏం చేస్తారు సార్, పోతే మనం వెళ్తుంది అన్నట్టు పెడతారు.
1: కానీ
2: రెండోసారి ఒకవేళ పోతే మంచి గింజలు దొరకాయి సార్.
1: అవును,
2: మార్కెట్ లో రెండోసారి షార్టేజ్ అయిపోతుంది.
1: అవునవును,
2: వేరే నకిలీ గింజలు వచ్చేస్తాయి
1: కాబట్టి ఆచి అంటే చూసి పెడితేనే మంచిగా ఉంటది. అయితే గౌముత్రి అనే గ్రామం పెన్గంగ నది ఒడ్డున ఉంటది కదా?
2: అవును సార్.
1: మీకు ఎప్పుడు నీళ్లే ఉంటాయా? మరి
2: నీళ్ళు ఉంటాయి సార్, నీళ్ళు ఉంటాయి.
1: ఎండాకాలం కూడా?
2: ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి సార్. అంటే మోటార్లు పెట్టి 2 క్రాప్ తీస్తారు కదా సార్?
1: అవును తీస్తారు. ఇంకా తీసినప్పటికి కూడా అంటే వాడుకున్నప్పటికి కూడా మీ గంగ నీళ్ళు వాడుతూనే ఉంటాయి.
2: అవునవును.
1: మంచిది కిషోర్ గారు, ఏ పాట విందాం మరి
2: సార్? దేవి సినిమా నుంచి కుంకుమ తోటలు.
1: మంచిది కిషోర్ గారు. మీరు
2: ఒక విషయం సార్
1: చెప్పండి.
2: ఇది మా కరంజీ నుంచి గుబిడి వరకు ఎవరు అసలు పట్టించుకోక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే నాయకులకు కూడా చెప్పినాం సార్.
1: రోడ్డు సౌకర్యం సరిగా లేదా?
2: రోడ్డు సౌకర్యం సరిగా లేదు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకు కాలేజ్ కు స్కూల్ కు వెళ్ళాలన్న టీచర్లకు పిల్లలకు చాలా ప్రాబ్లం ఉంది సార్. అసలు ఎవరికి చెప్పినా అసలు రెస్పాన్స్ లేదు సార్. అందరూ అసలు మీ ద్వారా తెలిపితే ఎవరన్నా చూసి ఏమైనా చేస్తారన్నట్టు తెలపడం జరుగుతున్నా సార్.
1: మంచిది కిషోర్ గారు, మీ మాట ప్రభుత్వ అధికారుల నోట చెవున పడాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి మీరు ఇప్పుడైతే మీ ఈ మాట వారు విని మీ రోడ్ను బాగు చేయాలని కోరుకుంటున్నాం. మరి మీకోసమైతే ఇప్పుడు మీరు కోరిన పాట వేస్తున్నాం, వినండి.
2: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి, మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన పాటను విందాం. ఈ ఉత్తరాన్ని మావలా మండలం వాగాపూర్ గ్రామం నుంచి నైతం భావురావు గారు పంపించారు. మరి వీరు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి నీవే అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి బావురావుతో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు వినోద్, రాము, అనిల్, లచ్చుబాయి, దివ్య, శరణ్య, వీరందరి కోరిక మేరకు ఈ పాటనైతే వినిపిద్దాం. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం ద్వారా పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కోరిన ఈ గీతం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మంచి మంచి ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని దత్త చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మరి ఇది మామిడి పండ్ల సీజన్. మరి మామిడి పండ్లు తిన్న తర్వాత పాలు, పెరుగు, ఇతర పండ్లు, శీతల పానీయాలు తీసుకోవద్దని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. వెంటనే నీరు తాగడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం కూడా జీర్ణక్రియను దెబ్బతీసి గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మామిడి పండ్లు తిన్న తర్వాత ఇవన్నీ కూడా చేయకండి. ఆరోగ్యంగా

ఇది ఇహలటి మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. ఈ కార్యక్రమం నిత్య పొద్దుజామట్టు 5 నుంచి 5:30 దాకుంటుంది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి, ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలు నినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:30 దాటి 33 సెకండ్లు. ఇప్పుడు కథిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఒకప్పుడు పిల్లలకు ఇంట్లో పెద్దలు అంటే అమ్మమ్మనో నానమ్మనో తాతలో తీర్తీరు కథలు చెప్పేటోళ్ళు. పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో ఊగొడుతూ ఇంకా ఏం జరుగుతుంది, చివరికి ఏం జరుగుతుందని అడిగేవారు. కొందరు పిల్లలైతే కథ చెప్పనిదే నిద్ర కూడా పోయేవారు కాదు. మరి ఇప్పుడు మీ పిల్లలకు కథలు వినిపిస్తున్నారా? చెప్పేటోళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? గందుకే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట 5:30 పిల్లల కోసం గమ్మత్ గమ్మత్ కథలు, తీర్తీరు కథలను వినిపిస్తున్నది. ఇవాళ కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి ఇది మొక్కే కథింటారు. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుంచి చిరస్థాయి ఈ కథ ప్రసారమవుతుంది. ముందుగా విందాం అమ్మ మాట తేనె మూట కథల

0: సంపుటి నుంచి ఇది మొక్కే కథ, రచన ఆకిళ్ళ వెంకట శుభలక్ష్మి. ఈ కథను వినిపిస్తున్నారు టి స్రవంతి.
1: రానయ్యా అంది తలుపు తీసి ఆప్యాయంగా సీత. శంకరం లోపలికొచ్చిండు. సీత మంచినీళ్ళిచ్చి కాఫీ తెస్తానని లోపలికెళ్ళింది. భర్త క్యాంపుకెళ్ళిండు. రాము పరీక్షలయ్యాయా అడిగాడు ప్రేమగా శంకరం. ఊహూ అన్నాడు టీవీ చూస్తున్న రాము అందులోనే మునిగిపోతూ. సీత కాఫీ తెచ్చిచ్చింది. చెప్పన్నయ్యా విశేషాలు అంది సీత. ఏం లేదమ్మా, ఆఫీసు పని మీద వచ్చిన, సాయంత్రం వెళ్ళిపోవాలి, ఒకసారి చూసెళ్దామని అన్నాడు సంచిలోంచి ఏదో తీస్తూ. అదేంటన్నయ్యా, 2 రోజులు ఉండొచ్చుగా అంది నిష్ఠూరంగా సీత. లేదమ్మా పనుంది అన్నాడు సంచిలోంచి కజ్జికాయలు జంతికలు తీసి. రాము ఇవిగో నీకిష్టమని అత్త పంపింది అంటూ పిలిచిండు. ఇప్పుడొద్దులే తర్వాత తింటా అన్నాడు దృష్టి మరల్చకుండా. ఇలా ఇయ్యి అంది సీత. టీవీ కట్టేసి రాము లోపలికెళ్ళిండు. కొంచెంసేపు తర్వాత బ్యాట్ ఉచ్చుకొని బయటకొచ్చిండు. నేను ఆడుకోవటానికి వెళ్తున్నాను అన్నాడు. చదువుకోరా కాసేపు, పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కదా అంది సీత. నాకు తెలుసులే అంటూ వెళ్ళిపోయిండు రాము. మధ్యాహ్నం వచ్చిండు రాము. అప్పటికి తండ్రి వచ్చి ఉన్నాడు. తండ్రిని పలకరించనే లేదు. మంచినీళ్ళు అంటూ అరిచాడు. సీత తెచ్చిచ్చింది. నువ్వు పెన్ను కావాలన్నావుగా ఇదిగో అంటూ ఇచ్చాడు తండ్రి. ఎలా ఉంది, దాన్ని అటూ ఇటూ త్రిప్పియూసి ఇంకొంచెం ఖరీదైనది తేవచ్చుగా అన్నాడు రాము నిర్లక్ష్యంగా జేబులో తోస్తూ. తండ్రి రాజామోహం చిన్నబోయింది. స్కూల్కెళ్ళలేదా అడిగాడు తండ్రి. లేదు, మేము ఫ్రెండ్స్ మా అభిమాన హీరో సినిమాకెళ్తున్నాం, ఈరోజే విడుదల, మరి క్లాసులు పోవు అన్నాడు తండ్రి. నా మొహం వాళ్ళు చెప్పేది వినేకంటే నేను చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ సొట్టమొహం మాస్టర్ చెప్పేది వింటే వచ్చింది కూడా పోతుంది. అయినా నా అభిమాన హీరో సినిమాకు మార్నింగ్ షోకు దొరకనందుకే బాధగా ఉంది, ఇప్పుడు చూడకపోతే ఎలా అంటూ వెళ్ళిపోయిండు రాము. పక్కింటావిడ కాబోలు వచ్చింది. ఏం రాము స్కూల్ లేదా అడిగింది. ఎందుకుండదా ఆంటీ, పాపం స్కూల్ ఎక్కడికెళ్తుంది, నేనే వెళ్ళటం లేదు అంటూ విటకారంగా నవ్వుతూ రాము. రాధమొహం చిన్నబోయింది. రారాధా, వీడికి చిలిపిదనం ఎక్కువైంది, ఇంకా నీ దగ్గర చనువెక్కువ అంది నవ్వు పులుముకుంటూ సీత. రాము వెళ్ళిపోయిండు. రాధ రాజా కూడా వెళ్ళిపోయారు. చెప్పన్నయ్యా ఏంటి విశేషాలు, అమ్మా వదిన పిల్లలు ఎట్లున్నారు, పిల్లల్ని సెలవులకి పంపరాదా అంది సీత. అప్పటి వరకు అణుచుకున్న భావాలు చెప్పడానికి అవకాశం దొరికినట్లయింది శంకరానికి. ఎందుకు, వాడు కూడా మీవాడిలా తయారవ్వటానికా అన్నాడు నవ్వుతూ. సీతమొహం తెల్లబోయింది. అదేమిటన్నయ్యా అంది. అవునమ్మా మరోలా అనుకోకు, వాడు నాకు మేనల్లుడే, ప్రేమలేక కాదు, పొద్దుట్నుంచి చూస్తున్నా, ఇంటికి వచ్చిన బంధువును కనీసం బాగున్నావా అని అడగటం లేదు, తండ్రిని పలకరించడం లేదు, ఇరుగు పొరుగుల మీద అభిమానము మర్యాద లేదు, గురువంటే గౌరవమూ లేదు. ఇక నీ సంగతి సరే సరి, అసలు నీకు విలువే ఇవ్వడు. ఇలా పెంచితే ఎలా, పెద్దయితే గర్విష్టిగా ప్రేమరాహిత్యంగా అవ్వడు. నేను పిల్లల్ని పంపడం కాదు, వీడినే సెలవులకు మా ఊరు పంపు, తీర్చిదిద్దుతాను. మొక్కై వంగనిదే మానై వంగదు కదా అన్నాడు ఉపాధ్యాయుడైన శంకరం. సిగ్గుపడి తలదించుకుంది సీత. బాధపడకమ్మా, ఇది ఇంకా మొక్కే కదా, పర్వాలేదు వంచచ్చు. కాని ప్రతి తల్లి తండ్రి చిన్నప్పుడే పిల్లలను బాధ్యతగా సభ్యతగా పెంచాలి, అప్పుడే మంచి పౌరులవుతారు అన్నాడు ఉపాధ్యాయుడే కాక మానసిక వేత్త కూడా ఆయన శంకరం.
0: ఇప్పటిదాకా

0: అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి ఇది మొక్కే కథినరు. రచన ఆకిళ్ళ వెంకట శుభలక్ష్మి. ఈ కథను వినిపించారు టి స్రవంతి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఒండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న వింటున్నారు కథిందా, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు, కథల సంపుటి నుండి చిరస్థాయి. కథింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తున్నారు ఎం వాణి.
3: అమరావతి నగరంలో విశ్రాంత అటవీ శాఖ అధికారి రాఘవయ్య తాతగారి ఇంటి అరుగుపై ఆ వాడకట్టులోని పిల్లలందరూ కథ వినడానికి చేరారు. అందరికీ మిఠాయిలు పంచిన తాత, "బాలలు, ఇప్పుడు మీ అందరకు నీతి కథ చెప్పబోతున్నాను. అల్లరి చెయ్యక జాగ్రత్తగా వినండి. పరంధామయ్య అనే కోటీశ్వరుడు తన భార్య మరణించడం, పిల్లలు విదేశాలలో నివసించడంతో ఒంటరి జీవితంపై విసుగు వచ్చి నగరం వదిలి పల్లెటూరిలో స్థిరపడ్డాడు. ఒకరోజు సదానందుని ఆశ్రమానికి వెళ్ళి దర్శించుకుని, "స్వామి, అన్నీ ఉండి కోట్ల రూపాయల సొమ్ము కలిగి అందరూ ఉండి ఎవరూ లేనివాడిలా జీవించవలసి వస్తుంది. నాకు మానసిక ప్రశాంతత కలిగే దారి చూపించండి" అని వేడుకున్నాడు. "నాయనా, ఎన్ని నేర్చినా ఎంత సంపాదించినా సమాజహితానికి వినియోగపడనిది ఏదైనా వృధా. మనిషి ఎంతకాలం బ్రతికాడు అన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించాడు అన్నదే ముఖ్యం. అన్యులకు వచ్చు ఆపద తనదిగా నిన్నువాడు, భువిని ఉన్నవాడు ఎన్ని దానిలోన ఇహపరంబులు లెస్సగన్నవాడు మిగులఘనుడు వేమా అని కదా పెద్దలు చెప్పారు. మనసు ఉంటే మార్గముంటుంది. నీకు ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు? ఈ పల్లెల్లో పాఠశాల, వైద్యశాల, ప్రార్థనా మందిరం నిర్మించు. నీ వలన ఈ పరిసర ప్రాంతాలకు చేయగలిగిన సహాయం చేసిన అనంతరం నా వద్దకురా" అన్నాడు సదానందస్వామి. సదానందుని సలహా మేరకు పలు పల్లెల్లో తన భార్య పేరున వైద్యశాల, పాఠశాలతో పాటు మంచినీటి కొరకు బావి తీయించాడు పరంధామయ్య. ఇవన్నీ పర్యవేక్షించడంలో పరంధామయ్యకు ఊపిరి తీసుకోలేనంత పని ఏర్పడ్డది. ఏ పల్లెకు వెళ్లినా అక్కడి ప్రజలు పరంధామయ్యను దేవుడిలా చూస్తూ దారి పొడవునా నమస్కారాలు పెట్టసాగారు. అన్ని పల్లెల ప్రజలు తమ ఇంట జరిగే పలు కార్యక్రమాలకు పరంధామయ్యను ఆహ్వానించి ఆశీర్వదించమనేవారు. ప్రతిరోజు ఏదో ఒక ఊరిలో ఎవరి ఇంట్లోనో ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ ఉండసాగాడు. ఒకరోజు సదానందుని ఆశ్రమానికి వెళ్ళి, "స్వామి, మీ సలహా అమోఘం. ఇంతకాలం నాకు ఎవరూ లేరని బాధపడ్డాను. కాని ఈరోజు అందరూ నావారే అన్న భావం నాలో కలిగింది" అని చేతులు జోడించి నమస్కరించాడు. "కష్టసుఖాలు అందరితో కలిసి పంచుకోవడంలో తృప్తి, ఆనందం నీ అనుభవంలో తెలుసుకున్నావు. నిన్నటి వరకు అన్నీ ఉండి నాకు ఎవ్వరూ లేరని బాధపడ్డావు. నేడు సమాజంలో నీవంతు సేవలు అందించడంతో అందరూ నీవారుగా మారారు. ఇది ప్రతివారూ తెలుసుకోవాలి. ప్రతి మనిషి సమాజానికి తనవంతు సహాయం అందించాలి. అప్పుడు భూలోకం స్వర్గంగా మారుతుంది. నీ చర్యలతో భూలోకాన చిరస్థాయి అయ్యావు. సంతోషంగా

0: వెళ్ళిరా నాయన అని సదానందుడు పరంధామయ్యను ఆశీర్వదించాడు. పిల్లలు, కథ విన్నారుగా. ఎక్కడ దానగుణం ఉంటుందో అక్కడ పాపభీతి, దయ, జాలి, సానుభూతి ఉంటాయి. కనుక మీరు దానగుణం, సేవాభావం అలవర్చుకోండి అన్నారు తాతయ్య. బుద్ధిగా తలలు ఊపారు పిల్లలు.
1: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి చిరస్థాయి కథిన్నరు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపించారు ఎం వాణి. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాల్టి కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఈ కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో రేపు పొద్దుమట్టు 5:30 అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి బిందువులే సింధువులు కథ, తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి సదానందుని సందేహం ఈ కథలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. సమయం 5:45 కావస్తుంది. మరి కాసేపట్లో శక్తి కార్యక్రమం వింటారు. శక్తి స్త్రీలకు అక్కరకిచ్చే అన్ని తీవ్ర ముచ్చటను, ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట 5:45 ప్రసారమవుతుంది.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా శక్తి కార్యక్రమంలో ఇయలిందాం. మహిళలకు స్కూటీ శిక్షణ, ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది జి జ్యోతి.
5: మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నారు. అది అవనిపైన ముందంజలోనే ఉంటున్నారు, అది ఆకాశంలోనైనా విమానాన్ని నడిపి కూడా ముందంజలో ఉంటున్నారు. తను నేర్చుకోవాలనుకుంటే ఏది లేకుండా అన్నిటినీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా కారు డ్రైవింగ్ శిక్షణ సెంటర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది మగవారు నేర్పిస్తుంటారు. ఈ మధ్య కాలంలో మహిళలు కూడా నేర్పించడానికి ఆ శిక్షణ సంస్థలని, డ్రైవింగ్ సెంటర్లని ఏర్పరచుకుంటున్నారు. అయితే మన ఆదిలాబాద్లో కొత్తగా ఆలోచిస్తూ, కొత్తగా ఎందుకంటున్నానంటే స్కూటీ నేర్పించే సెంటర్ ని ఒక మహిళ నిర్వహిస్తున్నది. మహిళతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. తన పేరు అనురాధ. నమస్తే మేడం.
6: నమస్తే మేడం.
5: మామూలుగానైతే కారు శిక్షణ కేంద్రాలు, డ్రైవింగ్ సెంటర్స్ ఎక్కువగా కనబడుతుంటాయి.
6: అవునండి
5: కదా. స్కూటీ డ్రైవింగ్ సెంటర్ పెట్టడం మీరే మొదటి మహిళ కావచ్చు మన ఆదిలాబాద్ లో.
6: అవునండి.
5: అయితే మనం వాటి గురించి ఇంకా మాట్లాడుకుందాం, మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఏంటిది అనేది ముందుగా మీ గురించి చెప్పండి.
6: ఓకే మేడం. నా పేరు అనురాధ, డోనికూరి అనురాధ. మా అమ్మ వాళ్ళది వచ్చేసి చాందబెల్లూరి, అత్తగారు వచ్చేసి బట్టి సవర్గం. నేను ప్రొఫెషనల్ గా ఒక టీచర్ని. సో అక్కడ విధులు నిర్వహిస్తూ, ఇక్కడ కుటుంబం చూస్తూ, ఒక మహిళగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది నేను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 2019 నుంచి నేను నడిపిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మొదట్లో మీరు అన్నట్టు స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది, నాకు కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. వాటిని అధిగమించి ఇప్పుడు మొదలు పెడితే, అప్పుడు నేను 1500 తోటి స్టార్ట్ చేసిన ఈ డ్రైవింగ్ స్కూల్, మా హెడ్ మా స్కూల్లో హెడ్ తో స్టార్ట్ చేశాను, మా ప్రిన్సిపల్ తో. సో తనతో స్టార్ట్ చేసిన తను మహిళనే. మాది వచ్చేసి ఆల్ స్కూల్ మొత్తం కూడా లేడీస్ తో నిండుకొని ఉంటది, పిల్లలు లేడీసే, స్టాఫ్ కూడా లేడీసే. సో మా హెడ్ తో స్టార్ట్ చేసిన ఈ డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు 2026 లో దిగ్విజయంగా అది రన్ అవుతుంది మేడం. ఇప్పుడు 5000 రూపీస్ తోటి ఒక కస్టమర్ కి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నిజంగా వినూత్న ఆలోచననే. చాలా మంది నేర్పే వాళ్ళు లేకపోవడం, ఇంట్లో ఉన్న హస్బెండ్ బిజీ ఉండడం, ఇద్దరు వర్కింగ్ ఉమెన్స్ వర్కింగ్ పర్సన్స్ అవడం వల్ల వాళ్ళది వాళ్ళు నేర్చుకోలేక, ముఖ్యంగా ఆడవాళ్ళకున్న ముఖ్యమైన డ్రాబ్యాక్ ఒకటి, అది ముఖ్యంగా భయం. ఆ భయాన్ని బయటకు తీసి, ఆ భయాన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చి గ్రౌండ్కి వచ్చి నేర్చుకోవడం అనేది అదొక గగనం. దాన్ని అధిగమించి లేడీస్ అందరు కూడా తన కాళ్ళ మీద తన నిలబడాలి, సొంతంగా వర్క్ చేసుకోవాలి. ఒక ఆటో వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, రోడ్డు మీద నిల్చోవద్దు అనేది నా ఆలోచన.
5: ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఇంట్లో హస్బెండ్ మీద ఆధారపడాలి, అన్నయ్యనో తమ్ముడో రావాలి,
6: లేదంటే
5: ఆటోలో వెళ్ళాలి
6: వెళ్ళాలి.
5: ఆటోకైతే ఇప్పుడైతే మనకు ఒక దగ్గర వెళ్ళాలి, ఎంత చిన్న దగ్గరికి వెళ్ళినా దూరం వెళ్ళినా అదే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటది. అదే మన బండి మనకు ఉన్నది అనుకోండి,
6: 50 రూపాయలలో
5: ఎన్నో ప్లేస్ లో తిరిగి రావచ్చు,
6: 10 పనులు చేసుకొని రావచ్చు. నేను ఇది చేశానే అనే ఒక ఆత్మధైర్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి బండి మీద వెళ్తూ ఉంటే మనకు వచ్చేవి వెళ్ళేవి అనేక రకమైన ఒడిదొడుకులు ఉంటాయి, వాటిని ఎదుర్కొని సేఫ్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఒక యుద్ధం గెలిచి ఇంటికి వచ్చినాం అనే ఫీలింగ్ ఉంటది మేడం. సో అందుకోసమే ఆడవాళ్ళు ముందుకు రావాలన్న ఉద్దేశంతో నడిపించాను.
5: అవును, నిజమే. మీరు అన్నట్టు ఫస్ట్ అయితే భయపడతారు.
6: అవును,
5: నేర్చుకోవాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఫస్ట్ ఉండదు.
6: ఉండదు
5: అంటే ఈ మధ్య కాలంలో మస్తు మంది అమ్మాయిలు
6: అయితే ప్రాబ్లం కదా మేడం. అందుకోసం వాళ్ళు కూడా ఇంట్లో సపోర్ట్ చేయరని కాదు, చేస్తారు. ఇంట్లో ఇన్ని బాధ్యతలు చేసే పర్సన్ కి ఇంజూర్ అయితే అది ఆ ఫ్యామిలీ ఎంత కష్టం అనుభవిస్తుందో వాళ్ళకే తెలుసు, కాబట్టి ఎందుకు రిస్క్ అనే ఉద్దేశంతో వద్దంటారు.
5: అయితే మీలాంటి మహిళలు ముందుకొచ్చి మీరు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా, అరే తను నేర్పిస్తుంది కదా, లేడీనే నేర్పిస్తుంది మహిళ, మేము కూడా ముందుకెళ్ళి నేర్చుకోగలుగుతాము, నడిపించగలుగుతాము అన్న ఉద్దేశంతో రావచ్చు, వస్తారు కూడా.
6: వస్తున్నారు మేడం.
5: అదే, అయితే ఈ శిక్షణ ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది, దాని గురించి చెప్పండి
6: మేడం. ఇది వచ్చేసి నేను నడిపే రోజుల్లో నాకు మా నాన్న తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టి ఒక చిన్న సెకండ్ హ్యాండ్ స్కూటీ నేర్పించారు. స్కూటీ తీసుకున్నప్పుడు తను ఎంత ఇబ్బంది పడ్డాడో నేను చూశాను. మా నాన్న చాలా బాగా నడుపుతాడు బైక్. సో అతను నాకు నేర్పించేటప్పుడు నా కూతురు పడిపోకుండా, కాలు చేతికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా నేర్పించడం ఎలా అనేది తను బాగా కష్టపడిండు. సో అది నేను చూసి వితిన్ 4-5 డేస్ లో నేర్చుకున్నాను. ఇదే పరిస్థితి మా నాన్న అంటే నాకు సపోర్ట్ ఉన్నాడు, లేని వాళ్ళకి ఇట్లా. ఇప్పుడు హస్బెండ్ కూడా వర్క్ లో ఉంటాడు, తమ్ముళ్ళు అన్నలు కూడా బిజీ ఉంటారు,
5: సమయం దొరకకపోవచ్చు
6: ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే మళ్ళీ చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేయడం, ఈ విధంగా అనేక ఒడిదుడుకులు అనేది వస్తాయి. అదే ఒక వ్యక్తి ఒక ప్రొఫెషనల్ గా ఏర్పాటు చేసుకుని దానికి ఖచ్చితంగా అలా పర్టికులర్ టైం పెట్టుకొని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని, పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది పర్ డే వైజ్ ట్రైనింగ్ పెట్టుకుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటది అనేది ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పకూడదో చెప్పాలో తెలియదు గాని, భయంతో మగ్గిపోతున్న ఆడవాళ్ళు ముందుకొచ్చి నేర్చుకొని తన పనులు తను చేస్తూ ఇటు ఫైనాన్షియల్ గా ఇటు ఫ్యామిలీ పరంగా ప్లస్ వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో నేర్పడానికి అవకాశం లేని వాళ్ళ కోసమే పెట్టాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా సైకిల్ రాని వాళ్ళ కోసమే పెట్టాను. ఇప్పుడు మీకు సైకిల్ వచ్చానుకోండి, కష్టమో నిష్టమో నేర్చుకుంటారు, కొద్ది టైం తీసుకుంటారు. సైకిల్ నేర్చుకున్నారంటే మీరు బైక్ నేర్చుకోగలుగుతారు. అసలే ఏం రాని జీరో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళని చూసి, ముఖ్యంగా మొగ దిక్కు లేని వాళ్ళకు మెయిన్ వాళ్లకు ఈ ట్రైనింగ్ అనేది ఒక వరం లాంటిది మేడం. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమో

0: ఎమోషనల్ అయ్యి బాధపడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన
1: నేర్చుకుని వెళ్ళిన
0: వెళ్ళిన వాళ్ళు మీరు చేసిన ఈ సహాయము మనీ తోటి దీన్ని లెక్క కట్టకండి మేడం. మాకు లైఫ్ లాంగ్ మీరు ఒక ధైర్యం ఇచ్చారు, మీరు మా పక్కనే ఉన్నట్టు
1: అని చెప్పి వెళ్ళారు.
0: మేడం వచ్చేసి ఇది 10 డేస్ ఉంటది, జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. సైకిల్ రాని వాళ్ళకు సైకిల్ వచ్చిన వాళ్ళకు ఒకే అమౌంట్. ఇప్పుడు నేను ఒక టీచర్ ని కాబట్టి ఒక డల్ స్టూడెంట్ ని, ఒక క్లేవర్ స్టూడెంట్ ని, ఒక మీడియం స్టూడెంట్ ని, అందరినీ ఒకేలా చూడడం నా ప్రొఫెషనల్ కాబట్టి వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు ఒకే అమౌంట్ తోటి, కాకపోతే డేస్ చేంజ్. సైకిల్ వచ్చిన వాళ్ళకు 8 డేస్ తీసుకుంటాను ఒక 2 డేస్, సైకిల్ రాని వాళ్ళకు 10 డేస్ తీసుకుంటాను, 5,000 రూపీస్ తీసుకుంటాను మేడం. ఇందులోనే మనకు పెట్రోల్ నేనే వేసుకుంటాను, బైక్ నేనే తీసుకొస్తాను, చౌరస్తా నుంచి కానీ బస్టాండ్ నుంచి కానీ తీసుకుపోవడం, ఏరోడ్రోమ్ కి తీసుకురావడం నేనే చేస్తాను. లైసెన్స్ కావాల్సిన టెస్టులు ఉంటాయి, ఒక 6 ఉంటాయి. ఆ 6 టెస్టులు పర్ఫెక్ట్ గా నేర్పిస్తే బండి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో అవి నేర్పించి రోడ్ మీద 3 డేస్, 7 డేస్ గ్రౌండ్ లో డే వైజ్ షెడ్యూల్ పెట్టుకుని నేర్పించడం అనేది జరుగుతుంది మేడం.
1: ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎంత మంది నేర్పించారు ఇప్పటిదాకా
0: మేడం? మనకు 2017 లో నేను నా చుట్టాలకు నేర్పించాను, అవి ఒక 20 మెంబర్స్ కి నేర్పించాను. నేను ప్రాక్టీస్ చేశాను ఒకరికి నేర్పించడం ఎలా, వాళ్ళ కాలుకి చేతికి వాళ్ళ
1: చిన్న స్క్రాచ్
0: రాకుండా వాళ్ళు ధైర్యంగా నేను బండి డీల్ చేయగలుగుతా అనే నమ్మకం వచ్చే వరకు నేను నేర్పించాను. వాళ్ళకి 1 రూపీ కూడా తీసుకోలేదు, నాదే పెట్రోల్ వేసి నాదే బండితోటి నేర్పించాను. 19 నుంచి తీసుకుంటున్నాను. సో మనకు
1: మెంబర్స్ పెరిగారా?
0: ఎస్ ఎస్, మెంబర్స్ చాలా పెరిగారు. అప్పుడు నేను డైలీ 1-2 మెంబర్స్ తీసుకుంటుండే, ఇప్పుడు డైలీ 12-16 మెంబర్స్ తీసుకుంటున్నా. అంటే 10 డేస్ లో మనకు 16 మెంబర్స్ ట్రైన్ అయి వెళ్ళిపోతున్నారు.
1: కంగ్రాచులేషన్స్. ఇంకా మన మహిళలు తొందరగా ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాతనైతే నేర్చుకోవడానికి ఆసక్తి అని చెప్పి మీ దగ్గరికి వస్తారని ఆశిస్తున్నా. అయితే ఆల్రెడీ మీకు జాబ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగం ఉంది, టీచర్ గా.
0: అవును.
1: ఇంట్లో పిల్లలు, మీకు ఎంత మంది పిల్లలు?
0: 2 పిల్లలు.
1: కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి, ఆ తర్వాత స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి. ఆల్రెడీ 2 పడవల మీద కాలు ఉంది మీకు, 3వ బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ 3 ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు?
0: మేడం ఇందాక మీరే చెప్పారు, ఈ ప్రోగ్రామ్ పేరు కూడా మహిళా శక్తి. సో ఒక మహిళ మల్టిపుల్ పనులు చేయగలుగుతుంది 100%. ఎందుకంటే పిల్లల్ని చూస్తూ కుటుంబాన్ని చూస్తూ ఖాళీ టైంలో కుట్లు అలికలు చేసుకునే మహిళలు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఒక మహిళకున్న శక్తిని రెట్టింపు చేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని ఒకరికి మనము సర్వీస్ ఇవ్వాలి అంటే మన ఓపిక పెరగాలి. సో అందుకోసం ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకు నేను పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఆ సపోర్ట్ ఉంది, భగవంతుడు నాకు ఒక స్కిల్ ఇచ్చారు, ఆ స్కిల్ ని వాడుతూ మహిళలకు సపోర్ట్ చేయాలని ఆలోచనతోటి ఉన్నాను. సో ఇంట్లో అత్తమ్మ మేనేజ్ చేస్తారు, పిల్లల్ని మార్నింగ్ నేను పంపిస్తాను, ఈవినింగ్ అత్తమ్మ చూసుకుంటారు. ముఖ్యంగా మీరు, మీకు తెలిసే ఉంటది ఒక సామెత, ప్రతి మగాడు వెనకాల ఉంటదని, కానీ నా వెనకాల మా సార్ ఉన్నారు. నాకు బ్యాక్ బోన్ గా ఉంటూ తను నాకు ఇస్తున్న ఈ సపోర్ట్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నాను నేను. తను నాకు ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు.
1: తను ఎప్పుడు మిమ్మల్ని డిమోటివేట్ అంటే
0: అసలు నాకు షాప్ పెట్టించి, నాకు ఆఫీస్ కు షాప్ కి హెల్ప్ చేసి, నాకు స్కూటీలు కొనియడం, పెట్రోల్ లేకపోతే ఎక్కడ పెట్రోల్ ఉందో వెతికి మరీ తీసుకొచ్చి ఇవ్వడం, తర్వాత నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఏం పర్లేదు నేను చూసుకుంటాను, మిగతా నువ్వు చూసుకో అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది.
1: వెరీ గుడ్. ఓకే, ఈ అను స్కూటీ డ్రైవింగ్ సెంటర్ ఒక దగ్గర ఉన్నది అనేది చాలా మందికి అవగాహన కలగకపోవచ్చు కదా, మరి ఎట్లా తెలియజేస్తారు?
0: అయితే నేను ప్రొఫెషనల్ గా టీచర్ అవ్వడం వల్ల, పిల్లలు చిన్నగా ఉండడం వల్ల, నా పర్సనల్ గా నేను ఫిట్ గా లేకపోవడం వల్ల కొన్ని రోజులు నేను దీన్ని పాపులర్ చేయలేదు మేడం. ఇప్పుడు పిల్లలు తన పనులు తను చేసుకోగలుగుతున్నారు, ప్లస్ స్కూల్ పిల్లలకు కూడా నేను 100% ఇస్తూనే ఖాళీ టైంలో అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు టైం మేనేజ్మెంట్ చేస్తేనే ఇది
1: సాధ్యమవుతుంది.
0: అయితే నేను ఒకప్పుడు స్టేటస్లు పెట్టడం, తెలిసిన వాళ్ళకు స్టేటస్లు పెట్టమని చెప్పడం, ఇక్కడ వరకే ఉంచాను. ఒకవేళ ఎక్స్టెండ్ అయినా నేను టైం ఇవ్వలేను కదా మేడం, టైం ఇవ్వలేను కాబట్టి, చిన్నగుండే కాబట్టి నేను చేయలేకపోయినా. ఇప్పుడు టైం ఉంది, చేయగలం, ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తే కొంచెం బాగుంటది, చాలా మందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. ఈ మధ్యనే సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్ అనేది నాకు తెలిసింది.
1: దాని ద్వారానే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
0: అవునండి,
1: విజయం సాధిస్తున్నారు.
0: యెస్ మేడం, ఇప్పుడు విజయ పదంలోనే ఉన్నాను. ఇన్స్టా ఐడి అనేది క్రియేట్ చేసి, సపరేట్ దీనికి ఒక ఐడి క్రియేట్ చేసి, మన మన దగ్గరకు వచ్చిన కస్టమర్

0: మమ్మల్ని యాడ్ చేస్తూ వాళ్ళ చుట్టాలకు అది పంపిస్తూ రోజుకు ఒకటి రెండు వీడియోలు తీసేదాన్ని నేను, నాకు టైం లేక. ఈ మధ్య నేను అసిస్టెంట్లు పెట్టాను, సో వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు తీసి పోస్ట్ చేయడం వల్ల అది వైరల్
1: ఎక్కువ మందికి చేరువవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారు. వెరీ గుడ్. స్వతహాగా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి అని ఆలోచించే మహిళలు, వినూత్నంగా వెరైటీగా మీలాగా ఆలోచన చేసే మహిళలకు మీ ఆలోచన పరంగా మీరిచ్చే సలహా ఏంటి?
0: రైట్. ఒకప్పుడు ఆడ మనిషి అని అంటే వంట చేయడానికి పిల్లల్ని కనే యంత్రంలా, ఇంట్లో భర్త గాని అత్త గాని మామ గాని అంటే పెద్దలు చెప్తేనే వినాలి అనే, ఇప్పుడున్న కాలంలో మోడర్న్ ఉమెన్, కంప్యూటర్ యుగం, అంతరిక్షంలోకి కూడా వెళ్ళగలిగే సత్తా ఉంది. మనం చాలాసార్లు చూస్తున్నాం ఆడవాళ్ళు చేయలేని పనులు లేవు. ఉమెన్స్ డే రోజు ఒక పోస్టర్ బాగా వైరల్ అవుతుంది, ఒక లేడీకి 10 చేతులుంటాయి, 10 పనులు చేస్తారు. సో మన దగ్గర కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కాబట్టి భయం అనే భూతాన్ని ఇంట్లో లాకర్లో పెట్టి ధైర్యం అనే శక్తిని మనం పుంజుకొని ముందడుగు వేస్తూ ఎందరో మందికి ఆదర్శంగా ఉంటూ మనతో 10 మందికి ఉపాధి ఇవ్వాలి, మన వల్ల 10 మంది లాభపడాలి, దాని వల్ల మనం కూడా ముందుకు సాగాలి. ఇప్పటి నుంచైనా కనీసం మన మన కాళ్ళ మీద మనం నిలబడి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉండి మనము మన పిల్లలకు ఆదర్శంగా ఉండి వాళ్ళ పిల్లలకు మనము ఇండైరెక్ట్ గా ఒక గుణపాఠంగా ఉండాలనే అనేదే నా ఆలోచన.
1: వెరీ గుడ్. సో మీరు చేస్తున్న పని అభినందనీయమే. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత ఎవరైనా నేర్చుకుంటా స్కూటీ అనే వాళ్ళకు మీ ఫోన్ నంబర్ చెప్పండి.
0: ఓకే మేడం. ఓకే, ఇది వచ్చేసి అను స్కూటీ డ్రైవింగ్ సెంటర్, మనకు ఆదిలాబాద్ లో విద్యానగర్ లో లొకేట్ అయి ఉంది, సిపిఎం ఆఫీస్ పక్కన. సో మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9677660796. మరోసారి 9677660796. ఇంకో నంబరు 9676003804.
1: ఓకే, ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత చాలా మంది మీరు అన్నట్టు భయంతో బయటకు రాలేకపోతారు. వాళ్ళకి నేర్చుకోవాలని స్కూటీ నడపాలని ఉంటుంది, ఇంట్లో కూడా స్కూటీ ఉంటుంది కానీ నడిపించలేకపోతారు.
0: చాలా మంది సంవత్సరాల తర్వాత ఇంట్లో పెట్టుకుని ఉంటారు.
1: అది అయితే ఇలా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, ఎవరికైనా ఆలోచన ఉన్న వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి కూడా మీ అను స్కూటీ డ్రైవింగ్ సెంటర్ ద్వారా మంచి శిక్షణ దొరకాలి, వాళ్ళు నేర్చుకోవాలని ఆశిస్తున్నా. మంచి కొత్తగా ఆలోచన మీరు ముందుకు తీసుకొచ్చారు, ధన్యవాదాలు, మంచి విషయాలు చెప్పారు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇప్పటిదాకా మహిళలకు స్కూటీ శిక్షణ ఆదిలాబాద్ కు చెందిన డి అనురాధతో ముచ్చటినారు. ముచ్చట పెట్టింది జి జ్యోతి. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్టు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో అభ్యాసం వ్యవసాయం గురించి ఇచ్చోడకు చెందిన యువ రైతు కొడప సురేష్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలెలెన్. సమయం 6:00 కావస్తున్నది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రియ ఎరువులు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేరీ. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం మూడవ భాగంలో బాల గంధర్వ గురించి విశేషాలింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమాన్ని రేపొద్దున 8:30 మళ్ళా ఇనొచ్చు. గీతం కి బహార్ కార్యక్రమంలో రాత్రి 9:45 పాత హిందీ చిత్రాల్లో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండో భాగం ఇంటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పినపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ మొదటి భాగం ఉంటుంది. ఇక ఈరోజు రాత్రి 11:10 కేంద్రంలో ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. ఇక ఈ పూట ప్రసారమయ్యే సినిమా పాటల యాలలు రాత్రి 8:00 నుంచి 8:45 హుషారు, రాత్రి 10:30 నుంచి 11:10 మధురిమ మనసుకు అత్తుకునే మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 6:10 ప్రార్థనలు, శ్రీకృష్ణ సుప్రభాతం అష్టకం ప్రసారమవుతుంది. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బుడగం మధుబాబు సంభాషణలు ఆరవ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి రెండవ సంభాషణ ఇంటారు. తర్వాత ముచ్చట పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సాండే కవిత్వం కవి ఉపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్తో ముచ్చట రెండో భాగం ఉంటుంది. ముచ్చట పెట్టింది కేలెనేన్. ఆ తర్వాత సాగిపోయే సాత్వికం మునిమడుగుల రాజారాం తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. రేపొద్దు 5:30 కతిందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి బిందువులే సింధువులు కథ ఉంటుంది. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను వినిపిస్తారు టి స్రవంతి. తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి సదానందుని సందేహం కథింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను వినిపిస్తారు ఎం వాణి. ఇక రేపొద్దు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో అభ్యాసం వ్యవసాయం ఇచ్చోడకు చెందిన యువ రైతు కొడప సురేష్ తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలెనేన్. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. సింగరేణిలో మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో రేపు జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలియజేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్రాష్ట సంబంధాలతో ఈ ప్రాజెక్టు ఎన్ఓసీ సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపగా ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సర్వే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 9,883 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు ముంపు ప్రభావిత భూములకు చట్టబద్ద పరిహారం చెల్లించేందుకు సిద్దమైందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ దేశంలో విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ లోని సిక్ విలేజ్ లో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ రంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి దేశ రక్షణకు పెద్దపీట వేసిందని అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर, यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లా రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి పాఠశాల ఆవరణలో టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం 33/11 కేవీ సబ్స్టేషన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ
2: ఎనర్జీని ఉత్పత్తి మరింత చేయాలని, అందులో భాగంగా సౌర శక్తికి సంబంధించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఫోకస్ చేసి విద్యుత్కి పెద్దపీట ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది.
0: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రధానమంత్రిగా సుదీర్ఘమైన రికార్డు నమోదు చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది కోట శంకర్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకుంటూ,
3: కూరగాయలు అమ్మినా లేకుంటే ఇంకెక్కడైనా ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా మనము క్యాష్ కాదు, డిజిటల్ పే మనం చేయడం జరుగుతూ ఉంది. ఒక ట్రాన్స్పరెన్సీ దేశం లోపల తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ డిజిటల్ పేను అరే ఏ రకంగా ఇది చేశారు, మేము కూడా అట్లా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందనేటువంటి ఆలోచన వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. రక్షణ రంగంలో కూడా కశ్మీర్ నుంచి మొదలుకొని అటు అస్సాం, ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటినీ ఆ బార్డర్స్ ని ఆనుకుని కొన్ని 1,000 కిలోమీటర్ రోడ్స్ బార్డర్స్ ఆడుకుని వాటిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీకి దగ్గరగా ఉన్నవారే మీనాక్షి నటరాజన్ వ్యవహారాన్ని బయటపెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ రామారావు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా సామన్పల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ది

0: పదే చాలా మీటింగ్స్ లో చెప్తా ఉన్నారు.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా జనగామ పట్టణానికి చెందిన యోగా గురూజీ పానుగంటి శ్రీనివాస్ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ సూచించారు.
2: జూన్ 21, 2026 రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు వేసి ప్రపంచానికి మానవ ఆరోగ్యం గురించి తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రకాలైనటువంటి ఉద్యోగులు సమాజ అభివృద్ది కోసం యోగా ఆసనాలు వేసి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి విన్నవిస్తున్నాను.
1: మొహర్రం 2026 ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. చారిత్రాత్మక బీబీకా ఆలం ఊరేగింపుతో పాటు ఇతర మొహర్రం కార్యక్రమాలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రశేఖరరావు కరోనా సమయంలోనూ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రపురం గ్రామ పరిధిలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. కాలువ పరిస్థితి, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 2,60,00,000 రూపాయల వ్యయంతో చేపట్టే కచ్చ కాలువ నిర్మాణ పనులను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర్జాతీయ 5వ వైర్లెస్ యాంటీనా మైక్రోవేవ్ సింపోజియాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక విభాగ సంచాలకుడు రాజీవ్ జ్యోతి పాల్గొన్నారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. హైదరాబాద్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ఇవాళ నిర్వహించిన తెలంగాణ రాష్టస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో వనపర్తి జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ పురుషుల విభాగం జావెలిన్ త్రోలో వెండి పతకం సాధించారని వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 1.2 எஃப்எம் மனசு நின்ற சமயம் 6:20 தாட்டி 15 செகண்ட்லு. கிரிபதம் ஆதிவாசியிலைனா அடவி பிடலைனா கோண்டு கொலாம் பிரதான் தோட்டி அந்த நாயக் போல் பஞ்சாரா வண்டி வாரு விவித சந்தர்ப்பாலலோ பாடுக்குனே பாடல் நின்பின்சே காரிக்கிரமம். கிரிபதம் காரிக்கிரமம் பிரதி சோமா புதா சுக்கரவாரலோ பொஜ்ஜாமட்டு 6:20 குண்டதி. இயல்டி காரிக்கிரமன்லோ பீம்பூர் மண்டலம் ஜெல்கோரி கிராமானிக்கு செந்தின கொடுப்ப அய்யூபாயி பிருந்தம் பாடின ஜோல பாடலு, தர்வாத தலமடுகு மண்டலம் நர்சாபூர் கிராமானிக்கு செந்தின ஆத்திரம் லக்ஷ்மி பிருந்தம் பாடின ஆடுத்து பாடுக்குனே பாடலு பிரசாரமவுதாய். ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: హై బాల్,
1: గజ్జా బొబ్బల
2: హై బాల్,
1: నడుగుల తామర
2: హై బాల్,
1: బురద పుల్ల
2: హై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: का सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో భీంపూర్ మండలం జలుకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం కొలామీ భాషలో పాడిన జోల పాటలిందాం ముందుగా ఈ పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం కొలామి భాషలో పాడిన జోల పాటలు వింటున్నారు. ఇప్పుడు మరో పాట.

ఇప్పటిదాకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం కొలామీ భాషలో పాడిన జోల పాటలు విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వినొచ్చు. ఈ పాటలే కాదు, ఆదివాసీలకు సంబంధించిన ఎన్నో పాటలు కథాగానాలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కండి. మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ. మీరు వింటున్నారు గిరిపదం, ఆదివాసీల పాటలు నేర్పించే కార్యక్రమం. ఇప్పుడు తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీ బృందం పాడిన ఆడుతూ పాడుకునే పాటలు. ముందుగా ఈ పాట.

ఇప్పటిదాకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం కొలామీ భాషలో పాడిన ఆడుతూ పాడుకునే పాటలు విన్నారు. ఈ పాటలు చుక్క ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది యాలటి గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇక రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ మొదటి భాగం ఉంటుంది. తర్వాత అంటే 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన బోజయ్య తత్వాలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి ఉద్యాన డిప్లొమా ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాలిసెట్ 2026 రాసిన వారు, 10వ తరగతిలో ఉత్తీర్ణులు, సైన్సులో కనీసం 35% మార్కులున్నవారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు లేదా ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు అర్హులు కాదన్నారు. ప్రవేశాలు పోలీసెట్ ర్యాంక్ లేదా 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం 7569602700 నంబర్లను సంప్రదించాలని వారు సూచించారు.

0: ఇప్పుడు ఇంకొక సమాచారం. డిఆర్డిఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఐఎన్ఎంఏఎస్ రీసెర్చ్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 15, ఏఆర్ 4, జేఆర్ఎఫ్ 11. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సి, ఎంఫార్మా, ఎంఎస్ ఫార్మా, ఎంటెక్ ఫార్మా, బీడీఎస్, పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30. ఇంటర్వ్యూ తేదీలు జూలై 15, 17, 20, 22, 23, 24. ఎంపిక విధానం: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా drdo.gov.in ని సందర్శించవచ్చు. ఇప్పుడు ఇంకొక సమాచారం. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టీజీఐసీసీసీలో పలు టెక్నికల్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ఆమోదిత సంస్థ అయిన ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతిక విభాగంలో డేటాబేస్, నెట్వర్క్, సర్వర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మరిన్ని వివరాలకు career@otsi.co.in మెయిల్ ని సంప్రదించవచ్చు. దరఖాస్తును ఈ మెయిల్ కూడా పంపించవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 14. ఇది యాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసులో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ది రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ద వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
2: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకిత భావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లు జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
3: भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20

0: से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है।
1: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫిఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ద గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయ్ దాయ్ ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈ రోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఇల్లు యౌసం, యౌసందారుల కార్యక్రమం. యౌసందారులకు అక్కడికచ్చే అన్ని తీర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. అంటే యౌసంలా ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, యౌసంలా ఏమన్నా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయా, ఇట్లా అన్ని తీర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. ఇవాళ మీకోసం రెండు ముచ్చట్లు తెచ్చినాం. ఒకటి, జీవ రసాయనాలు వాటి వలన లాభాలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. తర్వాత, పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రియ ఎరువులు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. గా ముచ్చట్లు వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 46% ఉన్నది. జిల్లాలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 37 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 28 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా వింటున్నారు.

0: మరి ఈ జీవరసాయనాల్లో ఎన్ని రకాలున్నాయి, అవేంటి?
1: జీవరసాయనాల్లో ముఖ్యంగా మనకి రైతు స్థాయిలో దొరికేవి ఏంటంటే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు, అలానే శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు, వైరస్ ఆధారిత జీవరసాయనాలు. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో నిమటోడ్ అంటే నులిపురుగు ఆధారిత జీవరసాయనాలు కూడా కొంచెం ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.
0: బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అంటే ఏంటి? ఈ పురుగుల నివారణకు వీటిని వాడతారా?
1: బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే బాసిల్లస్ స్పీషీస్ అని ఒకటి ఉందండి, బాసిల్లస్ థురింజియన్సిస్ కానీ బాసిల్లస్ సటిలిస్ అంటారు. ఈ రెండు మనకి చాలా వరకు ఎక్కడైతే ఈ హానికారక పురుగులు ఉంటాయో అవి కూడా లార్వా దశ ఉండే పురుగులు, అంటే తల్లి దశ రెక్కల పురుగులు ఎలా అయితే ఉంటాయో వాటి లార్వా దశ ఏవైతే హానికారక లార్వా దశలు ఉంటాయో వాటి నివారణ కోసం వాడుతూ ఉంటాం. బాసిల్లస్ థురింజియన్సిస్ అన్నది రైతులకు పొడి మందుగా కానీ అదే ద్రవ రూపంలో కానీ లభ్యమై ఉంటుంది. ఇవి అనేక రకాల కంపెనీలు ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిని ఎకరానికి 400 ml కానీ లేకుంటే 400 g కానీ వాడుకోవాలి. అంటే లీటర్ నీటికి 2 g కానీ లీటర్ నీటికి 2 ml కానీ చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనకి వివిధ రకాల పంటల్లో ఏదైతే లార్వా దశ పురుగులు ఉన్నాయో, ఉదాహరణకి మనకి వరిలో కాండం తొలిచే పురుగు ఉంది, అలానే మనకి కంది మన ప్లేస్ లో చూసుకుంటే కందికి ఏదైతే మనకి మారుకా మచ్చల పురుగు కానీ ఏదైతే శనగపచ్చ పురుగు కానీ లేదంటే మనకి వేరుశనగలో వచ్చే ఈ పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు కానీ ఇలాంటి పురుగులకి, ఇతర పంటల్లో వచ్చే కాండం తొలిచే పురుగులకు కానీ వీటి యొక్క లార్వా దశల మీద ఈ బీటీ మందు దుష్ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే మనకి లార్వా దశ పురుగులు హాని చేస్తాయో పంటకి, అలాంటి పురుగుల నివారణకి మనం ఈ బీటీ మందు అన్నది పిచికారీ చేయాల్సి వస్తుంది.
0: శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు అంటే ఏంటి, వాటి పనితనం గురించి చెప్పండి.
1: శిలీంద్ర ఆధారిత జీవరసాయనాల్లో నుండి 3 రకాలుగా ఉన్నాయి, అంటే ఇవి 3 రకాల జాతులు ఉన్నాయి. ఒకటి మెటారైజియం, ఈ మెటారైజియం అనైసోప్లియే కానీ మెటారైజియం రైలేయి కానీ, ఈ మెటారైజియం ఏంటంటే మనకి బేసికలీ ఒక శిలీంద్రం నుంచి తయారు చేయబడి ఉన్నది. ఈ శిలీంద్రం మనం ఆకుపచ్చ రంగులో ఈ పదార్థం ఉంటుంది. అలానే లెకానిసిలియం లెకాని కానీ వర్టిసిలియం లెకాని కానీ ఇది ఒక రెండో జాతి శిలీంద్రం. మూడోది ఏంటంటే బవేరియా బెసియానా. బవేరియా బెసియానా, లెకానిసిలియం లెకాని, అలానే మెటారైజియం, ఇవి మూడు కూడా శిలీంద్రాల నుంచి తయారు చేసి ఉన్నవి. ఈ మెటారైజియం మనకి సాధారణంగా లార్వా దశ పురుగులకి కానీ అలానే రసం పీల్చే పురుగులకి కానీ ఇది సిఫారసు చేయబడి ఉన్నది. ఉదాహరణకి లార్వా దశ పురుగులంటే మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, లేదంటే మిరపలో వచ్చే మనకి తామర పురుగు కోసం కూడా, లేదంటే వేరుశనగ కానీ ఇతర కూరగాయ పంటల్లో వచ్చే వేరు పురుగుకి కూడా ఈ మెటారైజియం అన్న దాన్ని పిచికారీ చేసుకోవాలి. అదే బవేరియా బెసియానా అనుకోండి, ఇది ఎక్కడైతే మనకి లార్వా దశ పురుగులు, ఇందాక ఎక్కడెక్కడైతే మనం బీటీ వాడుకుంటామో, అంటే లార్వా దశ పురుగులు, కాండం తొలిచే పురుగులు, కాయ తొలిచే పురుగులు, కొమ్మ తొలిచే పురుగులు, ఎక్కడైతే వంగలో ఉన్నాయి, బెండలో ఉన్నాయి, అలానే వరిలో ఉంది, మొక్కజొన్నలో ఉంది, జొన్నలో ఉంది, ఇట్లాంటి పంటల్లో ఎక్కడైతే కాయ తొలిచేసి లోపల చొచ్చుకుపోయి తినే పురుగులు ఏవైతే లార్వా పురుగులు ఉన్నాయో వీటి నివారణ కోసం మనం బీటీ బవేరియా బెసియానా, అంటే బీబీ అంటారు, బవేరియా బెసియానాని వాడుకోవాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే లెకానిసిలియం లెకాని, లేదంటే దీన్ని వర్టిసిలియం లెకాని అంటారు. కొత్తగా వచ్చే నామం ఏంటంటే ఎకాంథోమైసిస్ అంటారు. ఈ శిలీంద్రాన్ని మనం ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో, ఉదాహరణకి మనకి పత్తిలో వచ్చే ఈ పచ్చదోమ, తెల్లదోమ, పేను, అలానే మనకి ఇతర పంటలన్నిట్లో కూడా పచ్చదోమ ఉంటుంది, కందిలో పచ్చదోమ ఉంటుంది, అలానే వంగ కానీ బెండలో తెల్లదోమలు పచ్చదోమలు ఉంటాయి. ఇలా రసం పీల్చే పురుగులు ఎక్కడైతే ఉన్నాయో, పేను, తెల్లదోమ, వీటి నివారణ కోసం మనము ఈ లెకానిసిలియం లెకాని కానీ వర్టిసిలియం లెకాని కానీ సిఫారసు చేస్తూ ఉంటాము. ఈ 3 రకాల శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి పొడి మందులో అలానే ద్రవ రూపంలో కూడా రైతులకి అందుబాటులో ఉంటాయి. పొడి మందు చూసేసరికి ఎకరానికి 1 kg చొప్పున పిచికారీ చేయాలి, అలానే ద్రవ రూపంలో అయితే ఎకరానికి 1 L చొప్పున పిచికారీ చేయాలి. అంటే లీటర్ నీటికి 5 g కానీ లీటర్ నీటికి 5 ml కానీ కలుపుకుని రైతులు ఈ మందుని మొత్తం పంట అంతా తడిచేటట్టు పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగుల నుంచి చాలా వరకు మనకి రిలీఫ్ వస్తుంది.
0: మరి వీటితో పాటు వైరస్ ఆధారిత జీవరసాయనాలు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి.
1: వైరస్ ఆధారిత జీవరసాయనాలు అండి ముఖ్యంగా ఓన్లీ 2 పురుగులకి మాత్రమే మన మార్కెట్ లో లభ్యంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి శనగపచ్చ

0: పురుగు. ఎక్కడైతే శనగ పంట ఉందో, మనకి రబీ కాలంలో మన ఏరియాలో అంతా శనగ వేస్తారు, అలాంటి దగ్గర శనగ పచ్చ పురుగు అన్నది ఆశించి కాయని తింటుంది, అలానే కాండాన్ని కొమ్మని కూడా తింటూ ఉంటుంది. ఈ పురుగు నివారణకి శనగపచ్చ పురుగుకి ప్రత్యేకంగా జీవరసాయనం అన్నది తయారు చేసి ఉన్నది. దాన్ని న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ అంటే ఎన్పివి అంటారు. శనగపచ్చ పురుగుకి ప్రత్యేకంగా ఎన్పివి ఉంది. అలానే పొగాకు లద్ద పురుగుకి కూడా ప్రత్యేకంగా ఎన్పివి తయారు చేసి ఉంది. పొగాకు లద్ద పురుగు మన జిల్లాలో మనకి వేరుశనగ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పొగాకు లద్ద పురుగు నివారణకి 200 LE అంటే 200 LE ఒక ఎకరానికి చప్పున పిచికారీ చేయాలి. అదే శనగపచ్చ పురుగుకి అయితే 250 నుంచి 500 LE వరకు సిఫారసు చేయబడి ఉన్నది. ఈ న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ఈ ఎన్పివి వాడేటప్పుడు రైతు సోదరులు ఏంటంటే దానిలో కొంచెం టీపాల్ అంటే ఈ ఏదైతే సూర్యరశ్మి ఎఫెక్ట్ పడకుండా టీపాల్ మందు కలుపుకుని పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది.
1: మరి ఈ జీవరసాయనాల వాడకం వలన రైతులకు అట్లనే వాతావరణానికి కలిగే మేలేంటో చెప్పండి.
0: జీవరసాయనాలు వాడుకున్నప్పుడు అంటే జీవరసాయనాల ఆధారిత ఏదైతే చీడపీడల నివారణ రైతులు చేపట్టినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒకటి, పురుగుల్లో ఈ కెమికల్ రసాయనాలు తట్టుకునే శక్తి అనేది తొందరగా డెవలప్ అయిపోతూ ఉంటుందండి. అంటే రైతు సోదరులు కేవలం రసాయనిక పురుగు మందుల మీద ఆధారపడినప్పుడు తొందరగా పురుగు కూడా తనలో ఏదైతే తట్టుకునే శక్తి అన్నది ఉందో తొందరగా డెవలప్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అదే జీవరసాయనాలు వాడినప్పుడు ఈ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ అంటాం, అంటే తట్టుకునే శక్తి ఏదైతే ఉందో ఇది డెవలప్ అవడానికి చాలా ఏళ్లు పడుతుంది. రెండోది ఏంటంటే నేలలో ఏదైతే సూక్ష్మజీవులు ఉంటాయో చాలా వరకు అన్ని రకాల నేలలో పంటకి కానీ లాభం చేసే సూక్ష్మజీవులు కోకొల్లలు ఉంటాయి, చాలా వేల వేల రకాలు ఉంటాయి. ఎప్పుడైతే పురుగు మందులు పిచికారీ చేస్తామో ఈ పురుగు మందుల ప్రభావం ఈ సూక్ష్మజీవుల పైన పడి ఈ సూక్ష్మజీవులు వెంటనే నశిస్తాయి. అలాంటప్పుడు నేలలో ఉండే హానికరక జీవులు ఏవైతే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి బాగా వృద్ధి చెంది పంటకు నష్టం కలగజేస్తాయి. అదే ఈ జీవరసాయనాలు వాడుకున్నప్పుడు నేలలో ఉండే సూక్ష్మజీవులు కానీ అంటే మేలు చేసే సూక్ష్మజీవులు కానీ, అలానే నీళ్లలో ఉండే జీవులు కానీ సూక్ష్మజీవులు కానీ, అలానే మనకి పంట వాతావరణంలో ఏవైతే మనకి మిత్ర పురుగులు ఉంటాయో అక్షింతల పురుగులు, అల్లికరెక్కల పురుగులు, ఇవన్నీ కూడా మనకి పంటకి మేలు చేస్తాయి, అంటే రైతుకు మేలు చేస్తాయి. ఇలాంటి మేలు చేసే పురుగులు కానీ సూక్ష్మజీవులు కానీ బాగా ఎక్కువ కాలం బతికుండి రైతుకు చాలా వరకు మేలు చేస్తాయి. అదే జీవరసాయనాలు పిచికారీ చేసుకున్నప్పుడు ఇవన్నిటినీ మనం సంరక్షించుకోగలుగుతాము. అలానే నీరు, నీరు చాలా వరకు కెమికల్ రసాయనాలు అధికంగా వాడినప్పుడు ఏదైతే పంట పొలాల్లో నీరు చేరుతుందో ఆ నీరు కాలుష్యం అవుతుంది. అదే అలాంటి కలుషిత నీళ్లు తాగినప్పుడు రకరకాల రోగాలు అన్నవి వస్తాయి. అదే మనం ఈ జీవరసాయనాలు వాడుకున్నప్పుడు ఇవి కూడా జీవులే కాబట్టి వీటి నుంచి వచ్చే ఎఫెక్ట్స్ అన్నవి అసలు మనకు కనిపించవు. నాలుగోది ఏంటంటే ఈ ఏదైతే పంటల్లో ప్రొడక్ట్స్ లో కెమికల్స్ యొక్క అవశేషాలు ఉండిపోయి ఇవాళ చాలా రకాల రోగాలు కానీ క్యాన్సర్స్ కానీ అందరిలో వస్తున్నాయి. అంటే ఏదైతే హెల్త్ ఉందో అది చాలా వరకు దెబ్బతీస్తున్నాయి ఈ కెమికల్ రసాయనాలు. అదే మనం జీవరసాయనాలు వాడుకున్నప్పుడు ఇలాంటి దాని దుష్ప్రభావాలు అన్నవి మన హెల్త్ మీద ఉండవండి.
1: మరి ఈ జీవరసాయనాల కొనుగోలు మరియు వాటి వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: రైతు సోదరులకి మనం ఏం సిఫారసు చేస్తామంటే జీవరసాయనాలు వాడేటప్పుడు దాని తయారీ తేదీ అన్నది రైతు సోదరులు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఈ జీవరసాయనాల దాని నిల్వ కాలం అంటే షెల్ఫ్ లైఫ్ అంటాము, దాని నిల్వ కాలం మనకు పొడి మంది అయితే 6 నెలలు ఉంటుంది, అదే తడి మంది అదే ద్రవం అయితే 1 సంవత్సరం వరకు ఉంటుంది. సో రైతు సోదరులందరూ తూచా తప్పకుండా దాని తయారీ డేట్ చూసుకుని దాని నిల్వ కాలం బట్టే వాటిని వాడుకోవాలి. రెండో ముఖ్యమైనది ఏంటంటే జీవరసాయనాలు వాడుకున్నప్పుడు సూర్యరశ్మి లేనప్పుడు అంటే తెల్లవారుజామున పిచికారీ చేసుకోవాలి, లేకపోతే సాయంత్ర సంధ్య వేళ పిచికారీ చేసుకున్నప్పుడు వీటి పనితనం ఈ సూర్యరశ్మి వల్ల తగ్గకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు.
1: రైతులకు ఇంత చక్కగా జీవరసాయనాల గురించి వాటి వాడకాల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.
0: నమస్తే అండి.
2: ఇప్పటిదాకా జీవరసాయనాలు వాటి వలన లాభాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది ఈ వరలక్ష్మి. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండ్రి. ఇది ఆకాశవాణి.

0: అని ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం, పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం సేంద్రియ ఎరువులు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: పంట ఎదుగుదలపై ప్రభావం చూపే వాటిల్లో పోషక యాజమాన్యం ఒకటి, అట్లాగే మనం వాడే సేంద్రియ ఎరువుల మోతాదు కూడా. మరి ఈ విషయంలో ముఖ్యంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఏమి, ఏ రకంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి, అట్లాగే సేంద్రియ ఎరువులకు సంబంధించిన మోతాదు ఇంకా ఇతర యాజమాన్య పద్ధతులు, ఈ అంశాల గురించి తెలియజేసేందుకు మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోహన్ దాస్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా చెప్పండి, ఈ సేంద్రియ ఎరువులు వాడకపోతే కలిగే నష్టాలు ఏమున్నాయి?
2: అయితే మనము సేంద్రియ ఎరువులు వాడినందున పొలంలోని మట్టి జీవం కోల్పోయి క్రమేణా పంట ఉత్పాదక శక్తి అన్నది క్షీణిస్తుంది. అయితే వాడుతున్న రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి క్రమేపీ ఈ రసాయనిక ఎరువుల మోతాదు మనం పెంచవలసి వస్తుంది. దీంతో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అయితే భూమిలో నీటి విలువ సామర్థ్యం తగ్గి ఎక్కువ నీరు ఉపయోగించవలసి వస్తుంది. కాలక్రమేణా ఈ సూక్ష్మ పోషక లోపాలు కూడా అధికమవుతాయి. తద్వారా మనకు పంట ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఏట వాళ్ళున్న భూముల్లో ఈ మట్టి కోత అధికమై సారవంతమైన పై మట్టిని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కంపోస్టు ఈ పశువుల ఎరువుల్లో పోషక విలువలు మనం చాలా పోగొట్టుకుంటున్నాం. అయితే కంపోస్టు ఎరువుల తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అందులోని పోషకాల విలువలను మనం పొందలేకపోతాం. అయితే నిర్లక్ష్యంగా వీటిని తయారు చేస్తే అవి బాగా చుక్కక పంటకు కావలసిన సత్ఫలితాలు ఇవ్వవు. అయితే అప్పుడప్పుడు వీటి మీద నీరు చల్లుతూ ఉండాలి. బాగా చివకడం కోసం నీడ ప్రాంతాల్లోనే వీటిని ఈ గుంటలు ఏర్పాటు చేసుకోవాలి. పొలంలో వాడేటప్పుడు రైతాంగం కుప్పలుగా పోసి చాలా రోజులు అలాగే ఎండకు వదిలే పొలాల్లో వీటిని వెంటనే దున్నేసి కళ్ళే దున్నుకున్నట్లయితే ఈ పోషకాలు అన్నీ ఎక్కువ ఆవిరి కాకుండా ఉంటాయి.
1: అయితే ఇప్పుడు ఈ కంపోస్ట్ ఎరువులు తయారు చేసినప్పుడు గట్టి కాండం కలిగిన ఆముదం కానీ పత్తి కంది ఇసుంటి పంటల కాండాలని మనం వాడచ్చా?
2: అయితే సేంద్రియ ఎరువులు తయారు చేసేటప్పుడు అటువంటి పంటల యొక్క కాడాలు బాగా చెక్కటానికి మనకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి వీటిని వీలైతే ముక్కలు ముక్కలుగా చేసి లేక బాగా పశువుల పేడతో కలిపి గాని ప్రత్యేకంగా ఎరువుగా చేసుకుంటే మంచిది.
1: అయితే ఇప్పుడు రైతుకు ఒకవేళ సేంద్రియ ఎరువు దొరకకపోతే ఏం చేయాలి?
2: అయితే పొలాలకు సేంద్రియ ఎరువుల వాడకం ఎంతో అవసరం. కాబట్టి అవి దొరకనప్పుడు పంట అవశేషాలను కాల్చకుండా పొలంలో బాగా కలయదూడటం, చుట్టుపక్కల మనకు లభ్యమయ్యే పచ్చి రొట్టె ఆకును వీలైనంత వరకు వాడడం, అలాంటప్పుడు ఆకు బాగా రాల్చే సోచిక్కుడు వంటి పంటలను పండించడం ద్వారా కొంతవరకు సేంద్రియ ఎరువుల లోటును కూడా మనం తీర్చవచ్చు. అయితే ఈ సేంద్రియ ఎరువులు జీవన ఎరువులను కలిపి వాడుకున్నట్లయితే జీవన ఎరువులను బాగా చివికన తేమ కలిగిన సేంద్రియ ఎరువులతో కలిపి మనం వాడుకోవచ్చు. అయితే ఇంకా వీలైతే 200-300 కిలోల ఈ బాగా చివికిన పశువుల ఎరువుతో ఈ జీవన ఎరువులని కలిపి 2-3 రోజులు నీళ్ళలో ఉంచి కలియబెట్టి వాడితే ఇంకా బాగుంటుంది. కానీ విత్తనానికి పట్టించవలసిన జీవన ఎరువులు వాటిని వాడవలసిన పద్ధతి ప్రకారం విత్తనానికే మనము పట్టించవలసి ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువు విషయంలో చూసినట్లయితే రైతుకు తన దగ్గర లభించే సేంద్రియ ఎరువులు కానీ బజార్లో లభించే ఎరువుల నాణ్యత ఎక్కువ మంచిదా, ఏది మంచిగా ఉంటుంది, అధికంగా ఉంటుందా?
2: అయితే రైతు దగ్గరున్న బాగా చివికిన సేంద్రియ ఎరువుకు ఈ మార్కెట్ లో ఉన్న సేంద్రియ ఎరువుకు పెద్దగా తేడా ఉండదు. కాకపోతే ఈ బజార్లో దొరికే సేంద్రియ ఎరువుల్లో కొద్ది మోతాదులో పోషకాలను కలుపుతుంటారు. అయితే ఈ పోషకాలనే రైతాంగం ఎరువుల ద్వారా ఇస్తుంటారు. కాబట్టి అధిక ఖర్చుతో వీటిని వాడడం కన్నా రైతాంగం తమ వీలును బట్టి తమ దగ్గర ఈ కంపోస్ట్ ఎరువుల్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి పైపాటి భాస్వరం ఎరువుల్ని ఈ పంట మధ్య కాలంలో మనం వేసినా కూడా అధిక ప్రయోజనము కలగదు, మరియు ఖర్చు వృధా అవుతుంది. ఈ విధంగా మధ్య కాలంలో వేసిన భాస్వరం ఎరువులు భూమిపై భాగంలోనే ఉండిపోతాయి.
1: అయితే ఇప్పుడు పంట మధ్య కాలంలో ఆకులు పసుపచ్చగా మారి కనిపిస్తాయి కదా, ఏ చీడ పురుగు కల్పించకుండా కూడా, అయితే అది ఏ ఉపపోషక పదార్థ లోపం అని చెప్పొచ్చు మనం?
2: అంటే ఈ పంటలో సూక్ష్మ పోషక పదార్థ లోపం చిహ్నాలు చిన్న వయసులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సూక్ష్మ పోషక పదార్థం లోపం ఉన్నట్లయితే మొక్క సరిగా పెరగదు కాబట్టి బాగా పెరిగిన మొక్కల్లో

0: నీటి ముంపు, హఠాత్తుగా వాతావరణ ఉష్ణోగ్రత తగ్గింపు, అకాల దీర్ఘకాలిక మబ్బు పట్టడం వంటి ఈ పరిస్థితుల వల్ల అంతరంగిక మార్పులు జరిగి ఆకులు పసుపచ్చగా మారడం జరుగుతుంది. సాధారణంగా ఇవి బోరన్ లోపంతో మాత్రం తక్కువ పూత పూయడం, కాయలు చిన్నవిగా రావడం వంటి చిహ్నాలు పంట చివరి దశలో మనకు కనబడుతుంటాయి. అయితే వివిధ పంటల్లో ఈ సూక్ష్మ పోషకాల ఆవశ్యకత, వాటి లోపాలను గుర్తించడం, వాటి యాజమాన్యం మరియు దాన్ని చూసుకున్నట్లయితే ఈ జింక్ చిలామిన్ మరియు జింక్ సల్ఫేట్లో పంట కాలంలో జింక్ లోప నివారణకి ఈ జింక్ పిచికారి అవసరం ఉంటుంది. కాబట్టి దీనికోసం జింక్ ఉన్న నాణ్యత గల వాటిని మనం ఏదైనా వాడచ్చు. కానీ పిచికారి కొరకు అయ్యే ఖర్చు ప్రకారం జింక్ సల్ఫేట్ వాడితేనే బాగుంటుంది.
1: అయితే ఇప్పుడు జీవన ఎరువుల గురించి చెప్పండి. జీవన ఎరువులు అంటే ఏమి?
0: అయితే మనకు ప్రస్తుత సమయంలో వ్యవసాయ రంగంలో అనేక నూతన విధానాల ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇవే కాకుండా పంటల సరళిలో కూడా మార్పులు చాలా వచ్చినాయి. పూర్వం ప్రధాన పంట తర్వాత మన రైతులు పప్పుజాతి పంటలను కూడా పండించడం, ఈ సేంద్రీయ ఎరువుల్ని వాడడం ద్వారా ఈ భూమిలో సూక్ష్మ జీవుల సంఖ్యను పెంచేవారు. హరిత విప్లవం పాటించి ప్రవేశపెట్టిన కొత్త విధానాల ద్వారా మనం పండించే పంట పొలాల్లో ఎన్నో ఆధునిక రసాయనిక ఎరువులు గాని, తర్వాత పురుగు మందులు, తర్వాత శిలీంద్ర నాశనాలు, తర్వాత కలుపు మందులు వాడడం వల్ల మన భూముల సారం తగ్గి బీడు భూములుగా మనకు మారుతున్నాయి. ఇవే కాకుండా రైతులు వాణిజ్య పంటలను ఎక్కువగా పండించడం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య మనకు రోజు రోజుకు తగ్గిపోవడం జరుగుతుంది. అయితే ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్లు గాని, ఈ ఎంజైమ్లు మరియు ఈ సూక్ష్మజీవులు జరిపే పోషకాల రసాయన చర్యలపై ఇది గణనీయమైనటువంటి మార్పుల వల్ల భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువులు మొక్కకు కావలసిన వివిధ పోషకాలు తయారు చేసుకోవడమే కాకుండా ఈ మొక్క పెరుగుదలకు, తర్వాత మొక్కల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి, నాణ్యమైన దిగుబడి పొందడానికి ఎంతగానో మనకు తోడ్పడతాయి. అలాగే భూమి యొక్క భూ భౌతిక లక్షణాలను అభివృద్ధి పరుస్తాయి.
1: అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి పంటలకు వీటిని వాడవచ్చు, ఆ విజయవరాలు చెప్తారా?
0: అయితే జీవన ఎరువులు ముఖ్యంగా ఈ నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం కరిగించి మొక్కకు అందించేవి, తర్వాత ఈ మొక్క పెరుగుదలను అభివృద్ధి పరిచే ఈ సూక్ష్మ జీవులు, తర్వాత ఈ పొటాషియం మరియు జింక్ కరిగించేవి, తర్వాత సేంద్రియ కర్బనము తయారు చేసే సూక్ష్మ జీవులు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా ఈ నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు చూసుకున్నట్లయితే ఈ గాలిలో ఉన్నటువంటి 75% నత్రజని మొక్కకు ఉపయోగపడే విధంగా ఈ మొక్క వేరు బుడిపల్లో లేదా వేరు యొక్క చివరి భాగంలో నత్రజనిని స్థిరీకరించడం జరుగుతుంది. అయితే గాలిలో ఉన్న 78% నత్రజని దీంట్లో ముఖ్యంగా ఈ రైజోబియం, ఇది కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పు ధాన్యాలు, తర్వాత వేరుశనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజ పంటలు, తర్వాత బఠాని చిక్కుడు వంటి కూరగాయలు, తర్వాత పిల్లి పెసర, ఈ ఉలవ, దరిసిం వంటి పశుగ్రాస పైరులు మన నత్రజనిని స్థిరీకరించడానికి వాడుకోవచ్చు. అయితే ఈ నీలి ఆకుపచ్చ నాచు, ఇది అజోల్లా, అజోస్పైరిలం నత్రజనిని స్థిరీకరించడానికి వరి పొలంలో మనం నాటుకోవచ్చు. దీని తర్వాత అజిటోబ్యాక్టర్, ఇవి స్వతంత్రంగా జీవించే సూక్ష్మజీవులు కాబట్టి ఈ బ్యాక్టీరియాను పప్పుజాతి పంటలకు తప్ప అన్ని రకాల పంటలకు మనము పొలాల్లో, నారుమడల్లో మరియు కూరగాయ ఉద్యాన పంటల్లో నత్రజని లభ్యత కొరకు వాడుకోవచ్చు. ఈ మొక్కలపై ఆధారపడకుండా ఈ స్వతంత్రంగా నీళ్ళలో నివసిస్తూ ఈ యొక్క గాలి నుండి నత్రజనిని తీసుకుని వివిధ మొక్కల్లో నత్రజనిని స్థిరీకరించడం జరుగుతుంది. దీని తర్వాత అసిటోబ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా లేదా సూక్ష్మజీవులు ఈ చెరకు వేళ్ల మీద గాని, ఈ కాండం ఆకుల మీద నివసిస్తూ ఈ నత్రజనిని మొక్కకు అందించడం జరుగుతుంది. ఇది భాస్వరం కరిగించి మొక్కకు అందించే జీవన ఎరువులను చూసుకున్నట్లయితే ఈ భూమిలో నిల్వ ఉండి లభ్యం కాని భాస్వరాన్ని కొన్ని రకాల బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల ద్వారా అవి ఉత్పత్తి చేసే ఆమ్లాలు, తర్వాత వివిధ ఎంజైమ్ల ద్వారా కరిగించి మొక్కకు అందజేస్తాయి. దీని తర్వాత మైక్రోరైజా శిలీంధ్రం, భాస్వరం మరియు ఈ వివిధ సూక్ష్మ పోషకాలను ఈ వేరుకు అందించే గుణాన్ని మనకు కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఇవి కాకుండా ఈ మొక్కల పెరుగుదలను ఈ అభివృద్ధి పరిచే జీవన ఎరువులు చూసుకున్నట్లయితే ఇవి జీవన ఎరువు ఒక మిశ్రమ సముదాయంతో కూడి ఉంటుంది. ఇది ముఖ్యంగా బ్యాసిలస్ మరియు సూడోమోనాస్ జాతి బ్యాక్టీరియాను మిశ్రమంగా తయారు చేసి ఈ భూమిలో ఎరువుగా వాడుకోవచ్చు. ఈ ఎరువు మొక్కలకు వివిధ పోషకాలతో పాటు ఈ రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడమే కాకుండా మొక్క పెరుగుదలకు కూడా ఉపయోగపడే హార్మోన్లు మనకు అందించడం జరుగుతుంది. ఈ ఎరువులను

0: అన్ని రకాల పంటలకు మనం వాడుకోవచ్చు. దాని తర్వాత ఈ పొటాషియం మరియు జింక్ కలిగించే సూక్ష్మజీవులను చూసుకున్నట్లయితే, ఈ సూక్ష్మజీవులు మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను గాని తర్వాత జింకును గాని అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఇవి ఇటీవల కాలంలోనే పరిగణలోకి వచ్చినాయి కాబట్టి అన్ని పంటల్లో కూడా మనం వీటిని వాడుకోవచ్చు. ఇవే కాకుండా సేంద్రీయ ఎరువును తయారు చేసే జీవన ఎరువులు, ఇవి వివిధ రకాల జీవ శిలీంద్రాలు మరియు బ్యాక్టీరియా సేంద్రీయ ఎరువుల త్వరితంగా తయారు కావడానికి, దానిలో ఉన్న వివిధ పదార్థాలని విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడడం జరుగుతుంది. వివిధ పంట పొలాల్లోని వ్యర్థ పదార్థాలను కోత తర్వాత ఎప్పుడు తయారు చేయడానికి మనం వాడుకోవచ్చు.
1: చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి, సేంద్రీయ ఎరువుల వాడకాన్ని గురించి, అట్లాగే ఈ జీవన ఎరువుల ఉన్న రకాలు మరి వీటిని ఏ పంటలకు వాడుకోవచ్చు అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి రైతులు ఈ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల్ని పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటిదాకా పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం, సేంద్రీయ ఎరువులు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటినారు. ముచ్చట పెట్టింది కే లెనిన్. ఈ ముచ్చట సుఖ మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ ముచ్చటే కాదు, వ్యవసాయదారులకు సంబంధించిన ఎన్నో ముచ్చట్లు, రైతుల అనుభవాలు మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచినాం. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు చేరియొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయ గీతం.
3: నేల తల్లి పైన మొక్కలే కాదు, మహావృక్షాలే కాదు, పక్షులు జంతువులు అన్నిటికీ ఆ తల్లి గుడిలాంటిది, ఒడిలాంటిది. ఆ నేల తల్లి పైన ఉన్నటువంటి పళ్ళ చెట్లను ప్రతి మనిషి తిని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా పాడుకునే పాటని ఈ ఏలో ఏలో ఎన్నియలో.

విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ గీతాన్ని విన్నారు. ఇది యాలటి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం. ఇల్లు యవసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారంలో రాత్రి 7:15 ఉంటుంది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడికి సూచనలు. నిర్మల్ జిల్లా ముదోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆకుల దినేష్తో ముచ్చటపెట్టింది కేలేనిన్. తర్వాత రైతు అంతరంగంలో సేంద్రియ వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలీ గ్రామానికి చెందిన నల్ల మన్మోహన్ రెడ్డితో ముచ్చటపెట్టింది యు దినేష్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:45 వస్తుంది. కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఇప్పుడు వికసిత్ భారత్.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధాన మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పీఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ది చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ది పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ది ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్దికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమరం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ది, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ది మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ది చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ది. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ది సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్దికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ది. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమరంభీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ది కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తన విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ది కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ది స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ది కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ది కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధాన మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ది, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ది యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధాన మంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా.
2: దసరా చిత్రం కోసం రామ్ మిరియాల ఢీ పాడిన పాట విందాం. సంగీతం సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్.

0: आकाशवाणी हैदराबाद केंद्र।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్ నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేసేందుకు నేత సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని. మీలుసుకు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాట వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 0872732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081. మరి ఈ కార్యక్రమం ఎందుకొట్టి 45 నిమిషాల దాకా నడుస్తుంది. ఫోన్లు ఏయుండ్రీ, ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాట వినండి. ముందు లెనిన్ చిత్రం నుంచి ఈ గీతం

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వింటున్నారు ఉషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఉషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండా సాంగ్వి గ్రామం నుంచి మనతో మాట్లాడడానికి చిన్నారి పాప రుచిత లైన్లో ఉంది. ఆమెతో మాట్లాడదాం. హలో హలో రుచిత, హాయ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఎట్లా ఎండాకాలం చుట్టూ మంచిగా సాగినాయా? మంచిగా గడిపినావా? బడి మరి 15వ తేదీ రోజు మొదలు కాబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? మరి 15వ తేదీ రోజు స్కూళ్ళు మొదలవుతున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుందా? అంటే ఇక చుట్టీలు అన్ని బోర్ అయిపోయినాయి అనుకుంటా. హలో, ఇంకా మరి హలో తిన్నావా? మరి తింటున్నా, తినుకుంటూ ఫోన్ చేసినావా? అట్లా చేయదు కదా, మరి తినకుండా ఫోన్ చేయదు కదా. అంటే తిన్న తర్వాత చేయనుంటే, లేకుంటే తినకన్నా ముందు చేయనుంటే. అవును, మొన్న చేస్తే కలవలేదు కాబట్టి ఈరోజు చేసినావు అని. అంటే తింటూ చేస్తే తిండి మీద, అంటే ఏం తింటున్నావు అర్థం కాదు కాబట్టి తిన్న తర్వాత అన్నా తినక ముందన్నా. ఏ పడగల తల్లి నీకు? వాన కావాలి, ఎందుకంటే ఇంకా వేడి పోతలేదు కాబట్టి అందరూ వానమ్మ తల్లిని కోరుకుంటున్నారు. నీకోసం, అందరికోసం ఈ పాట.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరుంటున్నారు ఉషారు, జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం ఉషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామం నుంచి గంగామణి ఫోన్ లైన్లో ఉంది, ఆమెతో మాట్లాడదాం. 9th క్లాస్. హలో గంగామణి. హాయ్.
3: హాయ్ సార్.
2: ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా తల్లి? మేము మంచిగా ఉన్నాం. మరి ఏం చేస్తున్నావు? ఎండాకాలం చుట్టూ ఎట్లా గడిపినావు? ఇప్పుడు 15వ తేదీ రోజు బడి మొదలవుతుంది, ఎట్లా అనిపిస్తుంది?

0: బాగనిపిస్తుంది సార్.
1: అవును, అంటే సెలవులు అన్ని కూడా అయిపోయినాయి, ఎండాకాలం కూడా అయిపోయింది కాబట్టి వెళ్ళాల్సిందే పాఠశాలకు.
0: అవును సార్.
1: ఏం కావాలనుకుంటున్నావు తల్లి నువ్వు?
0: పాట
1: ఏం కావాలనుకుంటున్నావు చదువుకొని? పాటనైతే తప్పకుండా వినిపిస్తాం.
0: లాయర్.
1: వెరీ గుడ్. చాలా పిల్లలు ఏమైతా ఉంటే డాక్టర్, అయ్యా కలెక్టర్ ఇట్లా చెప్తారు, నువ్వు లాయర్ చెప్పినావు.
2: ఎందుకంటే సార్ పుట్టుకతో మేము పుట్టిన సార్ లాయర్ చూపించుకుంటుంది మా పాపకి. ఏం చేస్తావు?
1: మంచిదమ్మా, మీరు లాయర్ మీ పాపని చదివియండి తప్పకుండా. మీ పాప బాగా చదువుకొని లాయర్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఏ పాట విందాం తల్లి? మంచిదమ్మా, నీకోసం నువ్వు కొన్నాయి ఈ పాట.
3: డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ఓ అందమైన ప్రేమ కథ. రెండు గువ్వలు, చిలక గోరింక, రెండు రవ్వలు తార నెలవంక, కలలు కన్నాయి కథలు చెప్పుకున్నాయి. ఆకాశం సాక్షిగా, భూదేవి సాక్షిగా పసి వయస్సులో బొమ్మలు పెళ్లి చేసుకున్నాయి. కడ వరకు నిలవాలని బాసల వీరునామా రాసుకున్నాయి. ఇంతలో కాలం కన్నెర చేసింది, అజంటను విడదీసింది. ఇక ఒకే వెతుకులాట. ఇప్పుడు అదేనా ఈ పాట?

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వినటున్నారు ఉషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఈరోజు ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. మరి ఈ సందర్భంగా ఇప్పుడు మనతో మాట్లాడుతున్న అందరూ ఇప్పటిదాకా మాట్లాడిన వారు కూడా కాలర్స్ పిల్లలే. ఇప్పుడు కూడా ఒక పాప లైన్లో ఉంది, ఆశాకారిణి, 7వ తరగతి చదువుతుంది. మరి ఆ పాపతో మాట్లాడదాం. పిల్లలందరినీ వారిని చదువుకునే వయసులో వారిని చదివించండి. పనులు చేపిస్తున్న వారు ఉంటే వారిని తక్షణమే మానేయండి, వారిని బడిలో చేర్పించండి. ఆదిలాబాద్ కేర్ కాలనీ నుంచి ఆశాకారిణి లైన్లో ఉంది, ఆ చిన్నారితో మాట్లాడదాం. హాయ్ ఆశాకారిణి. ఎట్లున్నావు, మంచిగా ఉన్నావా? నీ పేరు గురించి చెప్పు. అసలు ఆశాకారిణి అంటే ఏమి, ఎవరు పెట్టింది పేరు? నాన్న పెట్టిందా? ఇంకా మరి ఎండాకాలం చుట్టూ ఎట్లా గడిపి నువ్వు? అమ్మమ్మ ఇంటికి వెళ్ళినావా? ఏ ఊరు అమ్మమ్మది? కుమారి. ఇప్పుడు 15వ తేదీ రోజు బడి మొదలు కాబోతుంది, మరి ఎట్లా అనిపిస్తున్నా నీకు? వెళ్ళిపోతావాగా బడికి? మీ అందరు ఒక్కనే బడి వేరు వేరా? మీ అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు వేరు వేరా? మంచిదమ్మా. ఏం కావాలనుకుంటున్నావు చదువుకొని? మంచిదమ్మా, నువ్వు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాం. నీకోసం పుష్ప చిత్రం నుంచి ఈ పాట.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వినుతున్నారు హుషారు జోరిన పాటలతో జోష్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి నిర్మల్ గాజులపేట నుంచి ఆనంద్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో ఆనంద్, నమస్తే. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా?
1: అవును సార్, మీరు బాగున్నారా?
0: మేము మంచిగా ఉన్నాం. మరి నిర్మల్ ఎట్లా ఉంది పట్టణం? నిర్మల్ వర్షం పడ్డదా?
1: నిర్మల్ వర్షం సార్ అంటే బాగుంది సార్. నిర్మల్
0: చినుకు దాకలే, తొలి చినుకు దాకలే. మరి మీకు తొలకరి జల్లు కురవలేదు?
1: మొన్న వచ్చింది
0: తొలకరి జల్లు కురిసింది. మరి
1: ఇట్లా పలకరించింది.
0: పలకరించింది ఇక మాకు.
1: అవును సార్.
0: మరి కార్పెంటర్ వర్క్ అన్నారు, ఎట్లా బాగా జరుగుతుందా పని?
1: మామూలుగా సార్, ఇప్పుడు డౌన్ అయిపోయింది
0: కొద్దిగా. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ లో బాగుంటుందా మీకు? పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు బాగా పని ఉంటుందా?
1: బాగుంటుంది సార్, పెళ్లి చేయాలనుకుంటుంది. పెళ్లి సీజన్ చేయాలనుకుంటుంది మాకుండదు, మాకు నార్మల్ ఉంటుంది. మూడు కాలం నార్మల్ ఉంటుంది. ఇప్పుడు అంటే
0: ప్లాస్టిక్ అవును, ప్లాస్టిక్ అవి ఇన్పై ఇవన్నీ కూడా వచ్చేసి కొంచెం లాస్ అయిపోయింది.
1: మళ్ళీ వెల్డింగ్ కూడా, వెల్డింగ్ డోర్ చేస్తున్నారు.
0: అవునవును. కొంచెం తగ్గిందంటారా? కొంచెం పని తగ్గిందంటారా? మంచిది. ఇంకా ముందు ముందు రోజుల్లో పూర్వ వైభవం రావాలని కోరుకుందాం. ఏ పాట విందాం? మంచిది. మరి మీకోసం ఈ పాట.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మెరుగుతున్నారు. హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ గ్రామం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. మరి వీరు వ్యవసాయం చేస్తారట, వారితో ముచ్చట పెడదాం. హలో నమస్తే శ్రీనివాస్ గారు. హలో నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? భూమిని అంతా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారా?
1: అవును సార్.
0: ఎప్పుడు పెడతారు మరి విత్తనాలు, అంటే మొత్తం వర్షం పడ్డాక పెడతారా?
1: సార్, ఈరోజు మారుతున్నాయి కానీ సార్, ఇంకో కొంచెం పడ్డాయనుకో.

0: భూమిలో తేమ అంటే
1: అవును, తగినంత తేమ ఉన్నప్పుడే పెట్టాలి. ఎందుకంటే ఆ విత్తనాలు ఒక్కసారి మంచిగా వాతావరణం లేకుంటే రాకపోవచ్చు.
0: అదే తేమ అయితేనే మళ్ళీ ఒకటి రెండు చిన్న వర్షాలు పడ్డా వెళ్ళిపోతాయి సార్.
1: అవును. ఏ పంటలు వేయబోతున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం వానాకాలంలో?
0: ప్రస్తుతం సోయా వస్తున్నా పత్తి సార్ రెండు.
1: మంచిది శ్రీనివాస్ గారు, మరి మీరు అనుకున్నంత దిగుబడి ఈ సంవత్సరం రావాలని మేము కోరుకుంటున్నాం. ఏ పాట విందాం
0: సార్? రాజేష్ మల్లెలవాన.
1: మల్లెలవాన గానా లీలవాన గానా మీకు?
0: ఇప్పుడైతే మామూలు వాన సార్, పాట మాత్రం.
1: మంచిదండి, మీకోసం ఈ మల్లెలవాన పాట. ఆ వాన కూడా, చినుకుల వాన కూడా త్వరలోనే పడాలని కోరుకుందాం. ఇప్పుడైతే పాటిందాం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో ఆఖరిగా మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ నుంచి సాయి ఫోన్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో సాయి, హాయ్. హలో హలో సాయి, హలో. ఎట్లున్నారు, మంచి ఉన్నారా?
1: అవును సార్, అంతా మంచిదే సార్.
0: ఎట్లా మీ కటింగ్ షాప్ బాగా నడుస్తుందా? మరి
1: మీరు బాగున్నారా?
0: మేము మంచిగా ఉన్నాం. ఏ మీ కటింగ్ షాప్ బాగా నడుస్తుందా?
1: నడుస్తున్నా సార్, కొంచెం నడుస్తున్నాయి.
0: అంటే సీజన్ పెళ్లిలు ఉన్నప్పుడు, పండుగలు ఉన్నప్పుడు బాగుంటది.
1: మొన్నటిగా మంచిగా నడిచింది సార్, ఇప్పుడు కొంత డల్లైంది.
0: ఇప్పుడు మళ్ళా చాలా అయితే, ఎందుకంటే బడీలు ఉన్నాయి కదా పిల్లలు, సోమవారం నుంచి బడీలు ఉన్నాయి.
1: అవును సార్,
0: రెడీ అయిపోతారు కదా పిల్లలు. మంచిది, అంటే పని చేసుకుంటూ మన ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు వినొచ్చు. ఏ పాట విందాం చివరిగా? మంచిది, మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 9:30 దాటి 16 సెకండ్లు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన వినిపించే కార్యక్రమం ఈ పుస్తకంతో. కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో ఉదయం 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఎల్లిందాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగంలో బాలగంధర్వ గురించి విశేషాలు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ మాస్టారు తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాదం గురించి, ఇంకా కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం గురించి, సంగీత విద్వాంసుల గురించి వారి జీవిత విశేషాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఇనుండ్రి ఇది 3వ భాగం.
3: భారత స్వాతంత్ర్య సంగ్రామం ముమ్మురంగా జరుగుతున్న కాలమది. భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సందర్భమది. ఆ కాలంలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ స్వాతంత్ర్యం నా జన్మహక్కని ఎలుగెత్తి చాటిన కురువృద్ధులు బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలోని పుణే నగరంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించినారు. ఈనాటికి అదే స్థలంలో గణపతిని ప్రతిష్ఠాపించి ఆనాటి ఆనవాయితీని నిలుపుతున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కాలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేవారు. ఆ సభల్లో పేరుమోసిన హిందుస్థానీ గాయికా గాయకులు తమ సంగీతాన్ని వినిపించేవారు. ఆ సంగీతాన్ని వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. సంగీతానికంటే ముందు తిలక్ ప్రజలనుద్దేశించి స్వాతంత్ర్య భారత ఆవశ్యకతను గురించి ప్రబోధిస్తూ ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించేవారు. ఆ తర్వాత శ్రోతల మధ్య కూర్చుండి సంగీతాన్ని వినేవారు. ఒకసారి ఆ సభల్లో ఆనాటి మేటి గాయకుడు పండిత్ భాస్కర్ భువా భక్లే సంగీత కచేరీ జరిగింది. అతని శిష్యులిద్దరూ చెరోవైపు తాంబూరాలు మీటుతూ గురువుగారి స్వరాలను అందుకుంటున్నారు. అందులో ఒకరి స్వరం మరీ మధురంగా వినిపిస్తున్నది. ఆ గాయకుని వయస్సు కూడా ఎక్కువ లేదు, కౌమారం దాటలేదు. ఆ మధురస్వరం వింటూన్న బాలగంగాధర్ తిలక్ ముగ్ధుడై సభ ముగిసిన వెంటనే వేదికనెక్కి ఆ బాలుణ్ణి దగ్గరికి తీసుకుని మరాఠీలో హా బాలగంధర్వ అహే అని ప్రశంసించినారట. అంటే ఈ బాలుడు గంధర్వుడే, లోకమాన్యుడైన బాలగంగాధర తిలక్ మాట అక్షర సత్యమని నిరూపిస్తూ ఆనాటి నుండి ఆ బాలుడు బాలగంధర్వగా చెలామణి అయినాడు. అతని అసలు పేరు నారాయణరావు, తండ్రి పేరు శ్రీపాదరావు, ఇంటి పేరు రాజహంస్. అతని పూర్తి పేరు నారాయణరావు శ్రీపాద్ రాజహంస్. అతడు మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 26 జూన్ 1888 జన్మించినాడు. అతనికి చిన్ననాటి నుండే సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆగ్రా ఘరానాకు చెందిన పండిత్ భాస్కర్ భువా భక్లే వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందినాడు. అతనితో పాటు కృష్ణారావు పులంబ్రీకర్ కూడా అక్కడే సంగీతం నేర్చినాడు. ఆ తరువాతి కాలంలో బాలగంధర్వ సొంతంగా గంధర్వ నాట్య మండలి స్థాపించుకుంటే అందులో ఈ కృష్ణారావే సంగీత దర్శకుడు. అప్పుడతన్ని మాస్టర్ కృష్ణారావు అనేవారు. అతడు కొన్ని హిందీ మరాఠీ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించినాడు. నారాయణరావు శ్రీపాద్ రాజహంసది గంధర్వ గాత్రం అనుకున్నాం. అతని గాత్రం కూడా సుందరమైనదే. ఇక్కడ గాత్రమంటే మరో అర్థంలో శరీరం. తన సహజ సుందరమైన శరీరాకృతి, గంధర్వ గాత్రం ఈ రెండింటితో మరాఠీ సంగీత నాటక రంగంలో ఒక శకాన్ని శాసించిన వారు బాలగంధర్వగా పేర్గాంచిన నారాయణరావు శ్రీపాద్ రాజహంస్. ఇతని సంగీతం మన తెలుగు నాటక రంగం మీద ఎంతటి ప్రభావాన్ని చూపిందో, తెలుగు పద్య నాటకాల్లోని రాగాలపై బాలగంధర్వ ముద్ర ఎట్లా ఉన్నదో చెప్పాలంటే అది చాలా పెద్ద పరిశోధనా వ్యాసమవుతుంది. మరాఠీ ప్రేక్షకులు నాటక రంగంలో బాలగంధర్వ పాత్ర ప్రవేశం కొరకు ఉత్కంఠతో ఎదిరిచూసేవారు. అతని పాత్ర ప్రవేశం కాగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టేవి. అతని నాట్యగీతాలకు వన్స్ మోర్లు గుప్పించేవారు. అతడు తన ప్రేక్షకులను జోహార్ మాయ్బాప్ అని సంబోధించేవాడు. ప్రేక్షకులే తన తల్లిదండ్రులని, వారికి జయమగుగాక అని అతని భావం. తనకు అన్నం పెట్టేది ఈ ప్రేక్షకులే అని అతను ఎన్నో సందర్భాలలో వినయంగా మనవి చేసుకున్నాడు. బాలగంధర్వ పాత్ర ప్రవేశం జగజ్జగీయమానంగా ఉండేది. అతని కోసం బనారస్ నుండి ప్రత్యేకంగా నేయించిన 9 గజాల పట్టుచీరలు వచ్చేవి. మరాఠీ సంప్రదాయబద్ధంగా వాలుగోచితో అతను కట్టిన చీరకట్టు ఆ తరువాత మరాఠీ స్త్రీలకు ఒరవడైంది. అగ్గిడబ్బాల మీద, తాళం చెవులకు అందంగా వేలాడే బొమ్మల మీద, రకరకాల వస్తువుల మీద ప్రచారం కోసం వేసే బొమ్మలన్నీ బాలగంధర్వ స్త్రీ వేషంలో ఉన్న బొమ్మలే ముద్రించేవారంటే మరాఠీ సంగీత రసికులు బాలగంధర్వను ఎంతగా గౌరవించినారో అవగతమవుతుంది. బాలగంధర్వ 1905 సంవత్సరంలో తమ 17వ ఏట తొలిసారి కిర్లోస్కర్ నాటక మండలిలో శకుంతల పాత్ర ధరించి ప్రేక్షకులపై తమ సమ్మోహనాస్త్రం విసిరినాడంటే ఆ తరువాత అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు. మరాఠీ సంగీత నాటకాలలో డైలాగులు తక్కువ, గీతాలెక్కువగా ఉండేవి. ఈ గీతాలను నాట్యగీతాలన్నారు. ఇవి శాస్త్రీయ సంగీత గానానికేమీ తక్కువ కాకుండా ఉండేవి. వీటి ప్రభావమే మన పద్య నాటకాలపై పడింది. బాలగంధర్వ నటించిన కిర్లోస్కర్ కంపెనీ మరాఠీ నాటక రంగంలో తొలితరం నాటక రంగానికి చెందింది. ఆ కంపెనీ సంగీత దర్శకులు భూగంధర్వగా పిలువబడిన ఉస్తాద్ రహమత్ ఖాన్ సాహెబ్. కనుక ఖాన్ సాహెబ్ శిక్షణలో నారాయణరావు రాజహంస్ నిజమైన బాలగంధర్వునిగా రాటుదేలినాడు. కిర్లోస్కర్ నాటక కంపెనీలో చేరిన నాటి నుండి చివరి వరకు అతని నటన, సంగీతం అప్రతిహతంగా కొనసాగింది. అశేష ప్రేక్షకాదరణతో పాటు చిర యశస్సును, ధనాన్ని సంపాదించినాడు. కొన్ని కారణాల వల్ల బాలగంధర్వ కిర్లోస్కర్ కంపెనీని వదిలి గంధర్వ నాట్యమండలి అనే పేరుతో సొంతంగా కంపెనీని స్థాపించుకున్నాడు. ఈ కంపెనీలో బాలగంధర్వ మిత్రుడు కృష్ణాజీ ప్రభాకర్ ఖాడిల్కర్ కవిగా, రచయితగా, సంగీత దర్శకునిగా పనిచేసినాడు. ఖాడిల్కర్ రచించి నాట్యగీతాలకు స్వరబద్ధం చేసి బాలగంధర్వతో నటింపజేసిన స్వయంవర్ నాటకం బహుళ ప్రచారం పొందింది. గంధర్వ నాట్యమండలికి ఆనాటి ప్రసిద్ధ గాయని గోహర్బాయి కర్ణాటకి ఆర్థికంగా ఆదుకునేది. ఆమె బాలగంధర్వకు ఆత్మీయురాలు. మరాఠీ నాటకాల పేర్లు కూడా విలక్షణంగా ఉంటాయి. విద్యాహరన్ అనే నాటకంలోని కథ కచ దేవయానిది. కచుడు మృత సంజీవని విద్యను నేర్చుకొనడానికి దేవతలు పంపగా అసురగురువైన శుక్రాచార్యుల వద్దకు వస్తాడు. రహస్యంగా విద్యను అపహరించినాడు కనుక ఆ నాటకానికి విద్యాహరన్ అని నామకరణం చేసినారు. ప్రఖ్యాత మరాఠీ రచయిత ఆర్జి గడ్కరీ రచించిన నాటకం పేరు ఏకచ్ ప్యాలా. ప్యాలా అంటే పానపాత్ర. ప్రతి తాగుబోతు ఈ ఒక్క ప్యాలా మాత్రమే తాగుతాను, మరింక తాగను అనుకుంటాడట. మధ్య నిషేధ సందేశంతో రాయబడినది ఈ నాటకం. ఈ నాటకంలో కథానాయిక సింధు. ఆ పాత్రలో బాలగంధర్వ అద్వితీయంగా నటించినాడు. ఈ ఒక్క నాటకంలో మాత్రమే బాలగంధర్వ మామూలు నేత చీరలో దర్శనమిస్తాడు. తాగుబోతు భార్యగా, నాదువల్లభుండు నటుండు కితవుండును అని తిక్కన భారతంలో సైరంధ్రితో పలికించిన మాటలు గుర్తుకు వస్తాయి. తాగుబోతు, జూదగాళ్ల భార్యలకు సంఘంలో ఎటువంటి చోటు ఉంటుందో వ్యంగ్యంగా ఎత్తిచూపుతుంది సైరంధ్రి. ఏకచ్ప్యాలా నాటకంలో బాలగంధర్వ భైరవి రాగంలో ఆలపించిన ప్రభువజి గమల మనీ తోచల నాట్యగీత్ బహుళ జనాదరణ పొందింది. బాలగంధర్వ గానం చేసిన ప్రఖ్యాత నాటకాలలో అనృతచి గోపాల మృత్యుఆల నాత్ హా మాఝా మోహి ఖళ మూర్తిమంత భీంతి ఉభి మర్మ బంధాతిలా ఠేవి మమ మణి కృష్ణ సఖ రమళ సత్యవదే వచనాల నాథ మధుకర వనవన ఫిరత కరి జయ జయ రాధాధర మధు మిలింద జయ జయ రమాహరమన హరి గోవింద ఇంకా నరవర కృష్ణ సమాన్ స్వకులతారక సుత మొదలైనవి బహుళ జనాదరణ పొందినాయి. బాలగంధర్వ నటించిన పాత్రలలో ముఖ్యమైనవి శకుంతల, దమయంతి, రుక్మిణి, వసంతసేన, దేవయాని, రత్నావళి మొదలైన పురాణ పాత్రలతో పాటు ఏకచ్ప్యాల వంటి సాంఘిక నాటకంలో సింధు పాత్ర కూడా అద్వితీయమైనవి. శంకరాభరణం చిత్రంలో శంకరశాస్త్రి ఇందోళ రాగంలో ఋషభస్వరం వర్జితమని చెప్పిన పాఠం వలన సామాన్యులకు కూడా ఇందోళ రాగమంటే ఏమిటో అర్థమైందేమో. ఈ రాగాన్ని హిందుస్థానీలో మాల్కౌన్స్ రాగమంటారు. ఈ రాగంలోనూ ఋషభస్వరం వర్జితమే, కాని బాలగంధర్వ ఈ రాగంలో బుద్ధిపూర్వకంగా ఋషభాన్ని ప్రయోగించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. అయితే దాన్ని మిశ్ర మాల్కౌన్స్ అనాలి. మాల్కౌన్స్ రాగంలో బందిషులు ఖయాళ్లు పాడతారు. అది శాస్త్రీయ రాగం కనుక దాన్ని మిశ్రమం చెయ్యరాదు. ఉపశాస్త్రీయ రాగాలైన ఖమాష్, పీలు, గారా, శివరంజని, పహాడి వంటి టుమ్రి అంగ్ రాగాలను మిశ్రమం చెయ్యవచ్చు, కానీ బాలగంధర్వ చేసిన మిశ్రమం శాస్త్రీయ సంగీత విద్వాంసులకు సమ్మతం కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని పేరుగాంచిన ఆనాటి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కు బాలగంధర్వ చేసిన స్వరసంకరం సమ్మతమైంది. సంగీతంలో మాధుర్య గుణానికే ప్రాధాన్యత ఇవ్వాలి గాని శాస్త్రీయతకు అవసరం లేదన్నారు. ఇది బాలగంధర్వకు ఖాన్ సాహెబ్ అందించిన గొప్ప ప్రశంస. తెలుగు సాహిత్యంలో ఆనాటి గొప్ప రచయిత, విమర్శకుడు శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు 1967 ఆగస్టు భారతి సంచికలో బాలగంధర్వ గురించి ప్రస్తావిస్తూ రాసిన వ్యాసం వారి మాటల్లోనే, గ్రామఫోనుకు కీ ఇచ్చి ఆ రికార్డు పెట్టాను. అది మోగిన 3 నిమిషాల్లో నాకు కలిగిన భావావేశం వర్ణనాతీతం. నేను అంతవరకు మంచి సంగీతమనుకుంటూ వచ్చిన దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఇది సంగీతమనుకుంటే మిగిలినది సంగీతమే కాదు. మనుష్య మాత్రుడెవడూ ఇట్లా పాడలేడు. అది ఏ భాషో, ఆ రాగం పేరేమిటో నాకు తెలియదు. ఈ వాక్యాలు చాలు బాలగంధర్వ సంగీతం ఎంత గొప్పదో తెలియాలంటే. బాలగంధర్వ సంగీత ప్రభావం తెలుగు పద్య నాటకం మీద ఎంత ఉన్నదో చెప్పలేం. జొన్నవిత్తుల శేషగిరిరావు అనే తెలుగు నటుణ్ణి ఆంధ్రా బాలగంధర్వ అన్నారు. ఇంకా సిఎస్ఆర్ ఆంజనేయులు, తుంగళ జలపతిరావు, పార్పల్లి సత్యనారాయణ, పార్పల్లి సుబ్బారావు మొదలైన నటుల గాత్రంపై బాలగంధర్వ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. వీరందరికంటే ఈలపాట రఘురామయ్య గారికి బాలగంధర్వ పాటలంటే చాలా ఇష్టం. రత్నావళి నాటకంలో బాలగంధర్వ పాడిన మూర్తిమంత భీంతి ఉభా అనే పాటకు అనుకరణగా తెలుగు పాట పాడి రఘురామయ్య బాలగంధర్వను తెలుగు నాటక రంగానికి దింపి మెప్పించేవారు. వారి గాత్రాన్ని హైదరాబాదులో విన్న ప్రఖ్యాత మరాఠీ రచయిత పూలా దేశ్పాండే రఘురామయ్యకు బాలగంధర్వ పురస్కారాన్నివ్వాలని పుణే వాళ్లకు రికమెండ్ చేసి ఆ పురస్కారాన్ని ఇప్పించినారట. ఆ సభలో రఘురామయ్య మరాఠీలో అర్థం తెలియకుండానే బాలగంధర్వ గీతాలను అలవోకగా ఆలపించి మరాఠీ సంగీత రసికులను ఆశ్చర్యానందాబ్దిలో ముంచి శభాష్ అనిపించుకున్నాడు. ఈనాడు బాలగంధర్వ రికార్డులు దొరుకుతున్నాయి, కానీ అంత స్పష్టంగా వినరావడం లేదని భావించిన కుమార్ గంధర్వ అనే మరో హిందుస్థానీ సంగీత విద్వాంసుడు మలా ఉమజ్లేలా బాలగంధర్వ అనే పేరుతో బాలగంధర్వ పాడిన ప్రముఖ నాట్యగీతాలను

0: తాను పాడి రికార్డును విడుదల చేసినాడు. అంటే నాకు నచ్చిన బాలగంధర్వ పాటలు అన్నమాట. బాలగంధర్వ మీదున్న గౌరవాభిమానాల వలన పుణే నగర పురపాలక సంఘం వారు బాలగంధర్వ రంగమహల్ పేరిట ఒక ఆడిటోరియం నిర్మించ తలపెట్టి ఆ సౌధానికి బాలగంధర్వతోనే శంకుస్థాపన చేయించినారు. కాని ఆ భవన నిర్మాణం పూర్తి కాకుండానే బాలగంధర్వ స్వర్గస్థుడైనాడు. కనుక బాలగంధర్వకు ఆత్మీయులైన ప్రఖ్యాత మరాఠీ రచయితలు పూళా దేశ్పాండే, ప్రహ్లాద్ కేశవ్ ఆత్రేలు ఆడిటోరియంను ప్రారంభించినారు. బాలగంధర్వను 1955 భారత రాష్ట్రపతి స్వర్ణ పతకంతో గౌరవించినారు. అంతేగాక 1964 భారత ప్రభుత్వం పద్మభూషణ బిరుదుతో సత్కరించింది. మరాఠీ నాట్య సంగీతంలో శిఖరాయమానంగా వెలుగులు విరజిమ్మిన బాలగంధర్వ అనే ఈ ధృవతార 1967 జూలై 15 పుణే నగరంలోని తమ స్వగృహంలో రాలిపోయింది. భౌతికంగా అతను లేకపోయినా అతని సంగీతం ఉన్నది, ఇంకా ఉంటుంది.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగంలో బాలగంధర్వ గురించి విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇదే కార్యక్రమాన్ని తిరిగి రేపు పొద్దుగల 8:30 మళ్ళా వినొచ్చు. ఇది ఇయాలటి పుస్తకంతో కార్యక్రమం. పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 రేపటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 4వ భాగంలో కుమార్ గంధర్వ గురించి విశేషాలు ఇంటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా ఇప్పుడు గీతోంకి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లో పంచి పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం ఇంటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
2: శంకర్ జయకిషన్ కే సంగీత్ కెరియర్ కి ఏక్ ఓర్ సూపర్ హిట్ ఫిల్మ్ థీ రిషికేష్ ముఖర్జీ కి 1959 కి ఫిల్మ్ అనాడి. నాయక్ రాజ్ కపూర్ కే లియే ఉన్నోనే ముఖేష్ సే దో తీన్ యాద్గార్ గీత్ గవాయే జో ఆజ్ కల్ట్ గీత్ మానే జాతే హై. ఇస్ ఫిల్మ్ కే సంగీత్ కి మిఠాస్ ఆజ్ భీ తాజా బనీ హుయీ హై. ధున్ తథా సురీలే ఆర్కెస్ట్రా కా సుందర్ సమాయోజన్ శంకర్ జయకిషన్ కే సంగీత్ కి ప్రముఖ విశేషతా రహీ హై. ఇస్ ఫిల్మ్ కే లియే ఉన్నే ఫిల్మ్ ఫేర్ కా అవార్డ్ భీ మిలా థా. కపూర్ నే అనాడి అజ్ఞానీ సీధే సాధే వ్యక్తి కి భూమికా అప్నే పరిచిత్ ఇమేజ్ కే అనుసార్ ठीक तरह निभाई है. दरअसल उस समय तक वे ट्रैम्प की भूमिका में कैद हो गए थे. दर्शक ऐसे रोल में उनको पसंद भी करते थे. बाद में राज कपूर तरह की इमेज से आगे बढ़ नहीं पाए. ललिता पवार के साथ इमोशनल सीनों में उन्होंने दर्शकों को प्रभावित भी किया है. अवार्ड मिला था. नेगेटिव चरित्र भूमिकाओं के लिए टाइपकास्ट हो गई थी. उन्होंने इस फिल्म में बहुत अच्छा पॉजिटिव कैरेक्टर रोल किया है. उन्हें भी फिल्म फेयर का बेस्ट सपोर्टिंग एक्ट्रेस अवार्ड मिला था. ने एक लाइट रोल निभाया है. मजेदार बात यह है कि स्वाभाविक अभिनय के लिए जाने वाले अभिनेता मोतीलाल ने इस फिल्म में नूतन के अंकल की भूमिका निभाई है. असली जिंदगी में वे नूतन की माँ के शोभना समर्थ के साथ रहते थे. इसी फिल्म को 1959 का सर्वश्रेष्ठ मनोरंजक फिल्म के लिए राष्ट्रपति का मेडल भी मिला था. देश ने बहुत लोकप्रिय गीत सब कुछ सीखा हमने के लिए फिल्म फेयर पुरस्कार जीता था. यह गीत आज भी काफी गाया सुना जाता है. गीतकार शैलेंद्र ने भी इसी गीत के लिए फिल्म फेयर पुरस्कार जीता. नायिका नूतन पर फिल्माया गया प्रस्तुत साइकिल गीत मुझे बहुत प्रिय है. बचपन से ही इसे सुनता आ रहा हूँ. हजरत जयपुरी के इस गीत में नारी की प्यार की इच्छा पंछी के माध्यम से बताई गई. इस गीत में ढोलक का सुरीला इस्तेमाल दिल को गुदगुदा देता है.

ఇప్పటిదాకా గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లో పంచి పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండో భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఏలటి గీతం కి బహార్ కార్యక్రమం. ఇక రేపు రాత్రి 9:45 శామే గజల్ కార్యక్రమంలో లతా మంగేష్కర్ పాడిన గజళ్లు రెండో భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10:00 దాటి 6 సెకండ్లు. మన పురాణాలు. తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగేచింగం కథ, మందయచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10:00, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఎల్లిందాం. మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపెల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ మొదటి భాగం.

0: ఓ నాయన, గంగ భారతిని ఈ మూడు ముచ్చట్లు ఎందుకు ఎప్పుడు అంటే, మరి తాగేది గంగా, తలకు పోసుకునేది గంగా, కుండలు పోసేది గంగా, కూరట్లు పోసేది గంగా.
1: ఇప్పుడు చెప్పబోయే కథ సంధ్యరాణి ఒగ్గు కథ. ప్రధాన కథకులు గొప్పనపల్లి అంజయ్య, సహాయకులు గొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమార్, డోలు వాయిద్యం గొప్పనపల్లి రాజలింగు, సహాయకులు గొప్పనపల్లి ఐలయ్య, తాళం పోలే సత్తయ్య. మాది వీగాం గ్రామం, మంచిర్యాల జిల్లా, భీమిన్ మండలం. చెప్పబోయే కథ నాలుగు భాగాలు. ఇప్పుడు చెప్పబోయేది మొదటి భాగం సంధ్యరాణి ఒగ్గు కథ.

0: సుశీల రాణి లేక లేక ఒక కొడుకు కొడుకు పేరు ఇట్లా నాయన సత్యశీల మారా అని పేరు పెట్టుకున్నారు. మరి పరా ఇంటి పడుచుని తీసుకొచ్చి రమణదేవిని తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేసిండు. మరి కొడుకు పెళ్లి చేసినాక కన్న తల్లి సుశీల రాణి ఏమనుకున్నది, మరి కొన్ని కొన్ని రోజులకు పండగల పండగ ఏం పండగ వచ్చింది, అన్న సెల్లలకైన అనుబంధమైన పండగ వచ్చినా, అన్న సెల్లలకైన అనుబంధమైన పండగ రోజు కోడలు రమదేవి అత్త సుశీల రాణి దగ్గరికి వచ్చి ఏమన్నది, సుశీల రాణి దగ్గరికి వచ్చి ఓ అత్తమ్మ మా అవ్వగారి ఇళ్ళకి వెళ్ళిపోతున్నా నా అన్నదమ్ములకు రాగిళ్ళు కట్టుకుని వస్తానని వెళ్ళిపోయింది. ఆ కన్న తల్లి సుశీల రాణి ఏమనుకున్నది, ఇలా నా కొడుకుతో నాకు ఒక బిడ్డ ఉంటే నా బిడ్డ వచ్చి నా కొడుకు రాగిడి కట్టుకుంటే ఎంత ముద్దుగుండునా అని. మరి మిద్దల మేడల కుమిలి కుమిలి కుమిలి కుమిలి ఏడ్చుకుంటా ఉండని,
1: రాజా యువరాజు సురసేన మహారాజు గట్ల రాజ్యమేలుండు దేశమేలుండు రాజ్యం దేశం తీసిండు మంత్రి మల్లయ్య చేతిలో పెట్టిండు. ఇప్పుడే నా భార్య బయటికి వెళ్ళిపోయి కమలవంత అన్నం ఫోన్ చేస్తానన్నాడు సురసేన మహారాజు. రాజు ఎక్కేది నీటి పూత గుర్రం నిప్పులా తేజం అంకుల్లో కాలేసి

0: ఉన్నది దేవసల అంటు మగం ఆలసిన్న ఉచ్చుకొని కాయలు కొట్టిన మావడోలే కడ చిన్న పోయి ఉండని గాని.
1: యువరాజు సురసేన మహారాజు మిద్దెల్లో మేడల్లోకి వచ్చిన మరి చిలకరాంటి మగం చిన్న ఉచ్చుకుంది దేవసలాంటి మగం ఆలుగుచ్చుకొని మూలకు ఎడుతుంది సుశీల రాణి. మరి అప్పుడు సురసేన మహారాజు అనుకున్నాడు, నా భార్యకు ఏమి కట్టం వచ్చింది, ఏమి యాపద వచ్చింది, ఎందుకు ఏడుతుందని సురసేన

0: సుశీలా రాణి.
1: రాధా,
0: ఎందుకు సిలక లాంటి ముఖం సిన్న పుచ్చుకున్నావు? అసలు లాంటి ముఖం అలుగు పుచ్చుకున్నావు దేవి?
1: నీకు
0: వచ్చిన ఘట్టమేందో నాతో చెప్పు కదా.
1: వనాద ప్రాణేశ్వరా, ఎవరు కొట్టినరు బామా, ఎవరు తిట్టినరు? మరి ఎవరన్న కొట్టిన వాళ్ళ పేరు చెప్పమంటాను. నాదా నన్ను ఎవరు కొట్టలేదు, నన్ను ఎవరు తిట్టలేదు. సీర లేక చిన్న వెనవరైక లేక నంది పెట్టుకున్నవ, సొమ్ము లేక సొమ్మ చెల్లినవంటాను. సీర లేక నాదా నేను చిన్నవోలే, రైక లేక రంది పెట్టుకోలే, సొమ్ము లేక నేను సొమ్మ చెల్లలేదయ్యా. ఎండి అంటే ఎండి అంటే మన ఇంట్లో పిండి సంద ఉన్నది, బంగారం అంటే బానిసై తిరుగుతున్నది. కానీ ఎండి ఉండి

0: తోడరకు బిడ్డలేదానని కలకల కలకల కంటని హృదయవటనే ఓ పాదాల మీద పడి దాదా మనకు కొడుకు తోడ బిడ్డలేదని వల్ల వల్ల వల్ల వల్ల దేవి వల్ల తేరింది మా జాన యువరాజు అనుకున్నాడు అప్పుడు బామా సుశీల రాణి బిడ్డ లేదని ఎందుకు బాధపడతావు దేవి ఎందుకంటే మనకు ఒక కొడుకున్నాడు కొడుకు దగ్గ కోడల్ని తెచ్చి పెళ్లి చేసినాం ఎందుకంటే కొడుకునే కొడుకుని అనుకుందాం కోడల్నే మన కడుపులో పెట్టిన బిడ్డ అనుకుందాం బిడ్డలు ఎందుకు బామా ఇంకా
1: ఒక మాట అన్నవయ్యా మన కొడుకే కొడుకు వచ్చిన కోడల్నే బిడ్డలేక చూసుకుందాం అన్నావు కానీ నాదా కోటి వరాలు వస్తున్నాయి.

0: కుమ్ములు నింపాలి, గాజలు నింపాలి, దానం వేయాలి, ధర్మం వేయాలి అన్నారు ఎడ్డోడ గుడ్డోడ, ఎవరి బిడ్డ వాళ్ళకే ముద్దన్నారయ్యా. కానీ నాదా మనకి ఎండికే తక్కువ ఉంది, బంగారం ఏమి తక్కువ ఉంది. ఎండి అంటే మన ఇంట్లో పిండి సంద ఉన్నది, బంగారం అంటే బానిస అయి తిరుగుతున్నది. ఏడు ముళ్ళ 21 కొల్లారి నాగబల్లి కట్టుకుని బండ్ల నిండా ధనధాన్యం నింపుకొని తిరుపతి తీరంగం ఓనంది మానంది కాసేడు నిధులు ఇట్లా కలవ తిరిగేస్తే వరదేవుడు మెచ్చి, వరమిచ్చునేమో వరదేవుడు మెచ్చి వలమిచ్చునేమో. తీర్థయాత్రలకు వెళ్ళి పోదామే నావో
1: అటువంటి మాటలు పలకంగా, నోట్ల మాట నోట్ల ఉండంగా, పండ్లు కట్టిండు ఇండ్ల ధనవంత పండ్ల నింపిండు, పండ్లకు బారెట్లు కట్టుకుని ఇప్పుడే తీర్థయాత్ర వెళ్ళిపోదామన్నారే. భార్య భర్తలు ఇద్దరైనా గాని తీర్థయాత్రలు ఎత్తా వెళ్ళిపోదామన్నారు.

కొనిస్తాంది. శంకరుడైన ఎలకు శంకులు కొనిస్తాంది, గంటలుడైన ఎలకు గంటలు కొనిస్తా ఉన్నది.

భాగం. మరి ప్రధాన కథకులు బొప్పనపల్లి అంజయ్య, సహాయకులు బొప్పనపల్లి తిరుపతి, దొడ్డి రాజకుమారు, మరి డోలు వాయిద్యం బొప్పనపల్లి రాజలింగు, మరి తాళం బొప్పనపల్లి ఐలయ్య, పోలే సత్తయ్య,

ఇప్పటిదాకా మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పినపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒక్కు కథ మొదటి భాగం విన్నారు. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, ఎన్నో కథాగానాలు, బుడిగజంగం కథాగానాలు, బుర్ర కథలు, చిందు యక్షగానం, ఇలా ఎన్నో కథాగానాలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కండి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది ఇయాలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారంలో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10:30 దాటి 37 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం కాంతార చిత్రం నుంచి ఈ గీతం. ఈ గీతాన్ని ఆలపించిన వారు హరిచరణ్, చిన్మయీ శ్రీపాద. సంగీతం బి అజనీష్ లోక్నాథ్. సాహిత్యం ప్రమోద్ మరవంతే.
1: కిడ్నాప్ కొనా.

ఇది మనబాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశానికి రవికిరణం, ఆరని ఆరతి, కడలికి పున్నమి, జాబిల్లి వెన్నెల ఆరతి అంటూ సాగే ఈ గీతం సంగీత చిత్రంలోనిది. గానం చేసిన వారు ఎస్ జానకమ్మ, ఈ గీతాన్ని రాసింది రాజశ్రీ, సంగీతం అందించినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అనురాగాలు చిత్రం నుంచి జాబిల్లి వెలిగే అంటూ సాగే ఈ గీతాన్ని విందాం. ఈ గీతాన్ని ఆలపించిన వారు పి సుశీలమ్మ, సంగీతం అందించినది సత్యం, గీతరచన దాశరథి.

ఇది మనబాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వినుటను మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, రామయ్య ఎదలు రాగాల మాలై పాడాలి నేను పాటనై అంటూ సాగే ఈ గీతం మనిషికి మనసుకు దూరమైన ప్రియుడు పాడుకునే ఈ పాట మంచి మనసులు చిత్రంలోనిది. మధురగానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం మాస్ట్రో ఇళయరాజా, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం తెలుసా మనసా అంటూ సాగే ఈ గీతం. క్రిమినల్ సినిమాలోనిది. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, సంగీతం అందించినది ఎంఎం కీరవాణి, సాహిత్యం సమకూర్చారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఇది మనబాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అమావాస్య చంద్రుడు చిత్ర నుంచి ఈ గీతం. ఈ గీతాన్ని గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ. సంగీతం అందించినది ఇళయరాజా. గీతాన్ని రాసిన వారు వేటూరి సుందర రామ్మూర్తి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే, విరితోటలో పూలెన్ని పూసినా గుడికి చేరేది నూటికొకటే అంటూ సాగే ఈ గీతం ఆనంద నిలయం చిత్రం కోసం ఆర్ద్ర గారు రచించిన ఆర్ధమైన అర్థవంతమైన ఈ గీతం. సంగీతం అందించిన వారు పెండ్యాల నాగేశ్వరరావు, మధుర గానాలాపన ఘంటసాల వారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దివి నుండి భువికి దిగివచ్చే పారిజాతమే నీవై నీవై అంటూ సాకే ఈ మధుర యుగల గీతం తేనె మనసులు సినిమాలోనిది. రచన దాశరథి, సంగీతం కెవి మహాదేవన్, గానం ఘంటసాల సుశీలమ్మ.

ఇది ఎలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం శనివారం మినాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11 ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.